ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మంగళవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 49 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు సుప్రభాత వేళ, హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 గా వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర పాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్బంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతితోని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ టెట్ అర్హత మార్కులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ
2: మెగా డిఎస్సీ 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

0: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టు వస్తంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఉత్తమ వ్యవస్థ స్వచ్ఛత ఆధ్యాత్మిక వాతావరణం యహా కా విభూత్ కర్తా హై ఉన్సే యహీ ప్రార్థనా కర్తా హూ జిన్కి కృపా సదైవ్ ఆంధ్రప్రదేశ్ పర్ ఉత్తరప్రదేశ్ పర్ ఔర్ పూరే దేశ్ పర్ బనీ రహే. తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కా హృదయ సే ధన్యవాద్ కర్తా హూ కి ఉన్హోనే యే సభీ వ్యవస్థాయే బడే సుగమ్ తరీకే సే బడీ సహజతా కే సాథ్ హమ్ లోగోన్ కో ఉపలబ్ధ కర్వాయి హై ఔర్ దర్శన్ భీ యహాన్ పే హమే ససమయ్ ఉపలబ్ధ కర్వానే కా సౌభాగ్య ప్రదాన్ కియా.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు 100 కోట్ల రూపాయలతో నూతన వసతి గృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని పరిశుభ్రత కోసమని ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.9 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ రోజు మీకోసం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:05 తెలుగులో వార్తలు. ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకత గురించి డాక్టర్ మేఘనా ముడదే గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ ఐ రవికుమార్ గారు. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఉదయం 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00 మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 దేశభక్తి గీతం వింటారు. సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని. సాయంత్రం 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 అంటే ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు కావస్తోంది. కాసేపట్లో జిల్లా సమాచార లేఖ వింటారు. అనంతరం 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. యాదాద్రి భువనగిరి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ బి రమేష్.
1: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలోని విద్యా ఆగ్రోస్ రైస్ ప్రొడక్ట్స్ లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 33.6 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. 2,89,430 బస్తాల ధాన్యం 1,15,892 క్వింటాళ్ల మేర తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవకతవకలపై పాల్పడిన మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, గుడిసెలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేని లబ్దిదారులకు కాంట్రాక్టర్ల ద్వారా ఇల్లు పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో వైటీడీఏ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 26 అంశాలను ఆమోదించగా మరో 5 అంశాలను టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించారు. కొండపై దీక్షాపరుల మండపం, నిత్య కళ్యాణ మండపం, 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్, మోడల్ గోశాల, వేద పాఠశాల, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. భక్తులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, రోజుకు 1,500 నుంచి 2,000 మందికి అన్నప్రసాదం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలోని భువనగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇంటరైజ్ ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమానికి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో పాటు బీబీనగర్, కొండమడుగు, రాయగిరి, అనంతారం, గూడూరు పాఠశాలలకు చెందిన 18 మంది విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని భువనగిరిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో 9,650 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, గంధమల్ల రిజర్వాయర్తో 56,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. బునాదిగాని కాల్వతో 14,575 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఏర్పడుతుందని వెల్లడించారు. జిల్లాలో 95,779 మందికి నెలకు 24.11 కోట్ల రూపాయల ఫించన్లను అందిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 6,22,561 మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,927 మంది అధికంగా ఉన్నారు. జాబితాపై 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ప్రత్యేక సవరణలో భాగంగా 26,121 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజల పునరావాసం, భూసేకరణ, పరిహారం కోసం ప్రభుత్వం 206 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 82 కోట్ల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి. పరిహారం చెల్లింపులు పూర్తయ్యాక ముంపు గ్రామాల ఇళ్లను ఖాళీ చేయించి రిజర్వాయర్లోకి గోదావరి నీటిని నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని 10 రాష్ట్రాలకు చెందిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామాన్ని సందర్శించిన బృందం పొదుపు, రుణాల నిర్వహణ, జీవనోపాధి యూనిట్లను పరిశీలించింది. దివ్యాంగుల సంఘాలతో సమావేశమై వారి సాధికారత, సబ్సిడీ రుణాలు, జీవనోపాధి కార్యక్రమాలపై వివరాలను ఈ బృందం అడిగి తెలుసుకుంది.
0: మీరు ఇంతవరకు యాదాద్రి భువనగిరి జిల్లా వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ బి రమేష్. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన మంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటం టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు

0: వార్తలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అస్సాంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్, డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం శీర్షికన వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకత గురించి డాక్టర్ మేఘనా ముడిదే గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఐ రవికుమార్ గారు. ఈ కార్యక్రమం వినే ముందుగా ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఇప్పుడు వినండి వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకత గురించి డాక్టర్ మేఘనా ముడిదే గారితో పరిచయ కార్యక్రమం.
3: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మన ఆకాశవాణి కేంద్రానికి డాక్టర్ మేఘనా ముడితే గారు వచ్చారు. వీరు ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఇటీవల మనం చూసుకుంటున్నట్లయితే ఈ టీకాలు అనేవి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అవసరం అన్న విషయాన్ని మనం వింటూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మనకు మరిన్ని వివరాలు తెలియజేయడానికి డాక్టర్ మేఘన గారు మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చేసారు కాబట్టి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: మేడం, అంతకు ముందు ఏంటంటే టీకాలు అనేసరికి చిన్నతనం నుంచి పిల్లలకి టీకాలు వేయటం అనేది అందరికి తెలిసిన విషయమే. మరి ఇటీవల వింటున్న విషయం ఏంటంటే టీకాలు పెద్దవాళ్లకు కూడా అవసరము అని అంటున్నారు, ఎందుకంటారు?
4: మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనము చిన్న ఉన్నప్పుడు ఇప్పుడున్న వ్యాక్సిన్స్ చాలా వరకు అప్పుడు మార్కెట్ లో లేవు. చాలా డిసీజెస్ కి మనం అప్పుడు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడికి మనం ఒక షెడ్యూల్ అనేది ప్రతి ఏమేం వ్యాక్సిన్స్ ఇచ్చామనేది నోట్ చేసుకుంటున్నాం. అప్పుడు అంత సిస్టమేటిక్ గా లేదు. సో ఇప్పుడు అందరు కూడా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో వచ్చే డిసీజెస్ కానివ్వండి, హాస్పిటలైజేషన్స్ కానివ్వండి, డెత్ అవన్నీ కూడా ప్రివెంట్ చేయవచ్చు. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ బీపీ అటాక్ అవ్వడము, షుగర్ అటాక్ అవ్వడము, హార్ట్ డిసీజెస్ రావడము, లంగ్ డిసీజెస్ ఇట్లా రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము ఇలాంటివి పెరుగుతుంటాయి. కాబట్టి మనం వ్యాక్సిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్.
3: అయితే ఇప్పుడు చిన్నపిల్లలకి చూసుకున్నట్టయితే మీరు ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి ఈ టీకాలు వేయాలి అనేది ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి ఈ పెద్దవాళ్ళకి ఎప్పటి నుంచి టీకాలు తీసుకోవాలి అంటారు?
4: అంటే అసలు వ్యాక్సినేషన్ అనేది నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం 16 ఇయర్స్ వరకే షెడ్యూల్ ఉంది. కానీ మనం ఎప్పటికీ వ్యాక్సిన్స్ అనేది ఏజ్ ప్రకారంగా కొన్ని వ్యాక్సిన్స్ అనే ఉంటాయి. ఏజ్ కంటే కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి మనకు వ్యాక్సిన్స్. లైక్ క్యాన్సర్స్ పేషెంట్స్ కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు చిన్న డిసీజ్ వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. మనకి హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, షుగర్ పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యేది ఎక్కువ శాతము న్యూమోనియా కానివ్వండి, మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల హాస్పిటలైజ్ అవుతారు వాళ్ళు. సో ముందే వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు హాస్పిటలైజ్ అయినా కానివ్వండి సివియారిటీ అనేది తగ్గుతుంది.
3: అంటే ఈ పెద్దవాళ్ళు ఏ ఏజ్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది అంటారు?
4: ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. లైక్ మనకి సర్వైకల్ వ్యాక్సిన్ ఉంది.

0: మ్యారేజ్ కి ముందు తీసుకుంటే బెటర్, 15 ఇయర్స్ కి ముందు తీసుకుంటే ఇంకా బెటర్, కాకుంటే 45 ఇయర్స్ వరకైనా తీసుకోవచ్చు.
1: ఒక అవగాహన అనేది ఉంటే ఈ పెద్దవాళ్ళు అనేది ఏ టైంకి ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి అనేది ఉంటుంది. అంటే బ్రీఫ్ గా ఏమైనా చెప్పగలరా, అంటే ఏజ్ వాళ్ళు
0: మోర్ దెన్ 60 ఇయర్స్ వాళ్ళకి మనము ఖచ్చితంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్స్ అవన్నీ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉన్నాయి అని అంటే మాత్రం 50 ఇయర్స్ వరకైనా, 50 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా తీసుకోవాలి.
1: ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అది ఎంత కాలం పనిచేస్తుంది?
0: కొన్ని వ్యాక్సిన్స్ లైఫ్ టైం ఉంటాయి సార్ ప్రొటెక్షన్, కొన్ని వ్యాక్సిన్స్ కి ఏంటంటే బూస్టర్ డోసెస్ లాగా మళ్ళీ మనము చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. లైక్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏంటంటే కొన్ని రోజులే ఉంటుంది. మనం ఇమ్యూనోగ్లోబులిన్ లెవెల్స్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, అది చేపించుకుంటూ మళ్ళీ బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. ఇప్పుడు టీటీ వ్యాక్సిన్ అనుకోండి 5 to 10 ఇయర్స్ పనిచేస్తుంది మనకి. మనకి సర్వైకల్ వ్యాక్సిన్ లైఫ్ లాంగ్ పనిచేస్తుంది, ఫ్లూ వ్యాక్సిన్ మాత్రం 1 ఇయరే పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ ఏంటంటే ఆ ఇయర్ లో మనకి ఫ్లూ వైరస్ అనేది చాలా మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ మ్యూటేషన్స్ ప్రకారం కొత్త వ్యాక్సిన్ రిలీజ్ అవుతూ ఉంటది. సో ఫ్లూ వ్యాక్సిన్ మనకి 1 ఇయర్ పనిచేస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద వ్యాక్సిన్ మనకి ఎన్ని ఇయర్స్ పనిచేస్తుంది అనేది ఉంటుంది.
1: మీరు ఇప్పుడు మ్యూటేషన్ అన్నారు, అదే విధంగా మరి బూస్టర్ డోస్ అంటున్నారు. ఇది ఉంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఇటీవల కోవిడ్ భయంకరమైన వ్యాధి సందర్భంగా మరి టీకాలు తీసుకున్నారు. ఫస్ట్ లో మరి అది బాగానే పనిచేసింది అని అన్నారు. తర్వాత ఏమన్నారంటే ఈ టీకాలు తీసుకోవటం వల్లే ఇట్లా జరిగింది అన్నారు. మరి దీన్ని బట్టి చూస్తుంటే అసలు టీకాలు అనేది క్షేమమేనా అంటారా?
0: వ్యాక్సిన్ యొక్క భయం అనేది మెయిన్ గా కోవిడ్ వ్యాక్సిన్ తర్వాతనే స్టార్ట్ అయింది సార్. అందరు ఆల్మోస్ట్ ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత డెత్స్ అనేవి చాలా పెరిగాయి, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు అనే ఒక అపోహలో జనాలు ఉన్నారు. కాకుంటే ఎయిమ్స్ డాక్టర్స్ ఒక స్టడీ అనేది రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే ఇటీవల కాలంలో చనిపోయిన వాళ్ళు వ్యాక్సిన్ వల్ల చనిపోయిన వాళ్ళు అని అన్న వాళ్ళని స్పెసిఫిక్ గా తీసుకుని వాళ్ళు చేసిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే పెద్ద ఏజ్ వాళ్ళు గుండె ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు, చిన్న ఏజ్ వాళ్ళు ఊపిరితిత్తుల సమస్యల వల్ల చనిపోయారు, కానీ వ్యాక్సిన్స్ కి ఈ ఇటీవల కాలంలో జరిగిన డెత్స్ కి సంబంధం లేదు అని క్లియర్ కట్ గా స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు.
1: అయితే మరి ఇప్పుడు టీకాలు తీసుకునేటప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు, అంటే గుండె జబ్బుల వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి టీకాలు మంచిది అంటారా?
0: గుండె జబ్బుల వాళ్ళు ఇంకా 100% తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతము న్యూమోనియా లాంటి రీజన్స్ వల్లనే వాళ్ళు హాస్పిటలైజ్ అవుతారు సార్. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్స్ లాంటి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్లస్ కోవిడ్ టైంలో కూడా ఏమైంది అని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అయినారు. సెకండ్ వేవ్ లో క్లియర్ కట్ గా డాక్టర్స్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళే హాస్పిటలైజ్ అవ్వడం, డెత్ అవ్వడం అనేది జరిగింది. వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళలోనే డెత్స్ ఎక్కువయ్యాయి, ప్లస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలోనే ఇమ్యూనిటీ పనిచేయడం వల్ల వాళ్ళు హాస్పిటలైజ్ చాలా తక్కువ మంది అయ్యారు.
1: అయితే ఇటీవల మనం మహిళల్లో చూసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్ అనే మాట వింటూ ఉన్నాం కదా, మరి దానికి సంబంధించి కూడా ఒక వ్యాక్సిన్ అనేది ఉంది అని విన్నాము. ఈ వ్యాక్సిన్ అనేది జనరల్ గా అయితే ఇటీవల వింటున్నది ఏంటంటే మరి మగవారికి కూడా ఆ టీకా అనేది అవసరము అని అంటున్నారు, ఎలా అవసరం?
0: ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే మనకు మెయిన్ గా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ సార్. అది ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అని కాదు, అది మనకి జెనైటల్ వేరే క్యాన్సర్స్ లైక్ యానల్ క్యాన్సర్ కానివ్వండి, వుల్వల్ క్యాన్సర్, గొంతు యొక్క క్యాన్సర్, ప్లస్ జెనైటల్ వార్డ్స్, మేల్స్ లో పినైల్ క్యాన్సర్, ఇవన్నింటినీ కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఫీమేల్స్ కి, ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అయితే సెకండ్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ప్రపంచం మొత్తంలో ఉన్న 25% వరకు సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. సో ఇండియా ఆల్మోస్ట్ 25% లోడ్ ని బేర్ చేస్తుంది సర్వైకల్ క్యాన్సర్. సర్వేలో కూడా ఏంటంటే ప్రతి 8 నిమిషాలకి ఒకరికి సర్వైకల్ క్యాన్సర్ అని తెలుస్తుంది మన ఇండియాలో. సో మనము ఒక 2 క్యాన్సర్స్ ని మనం వ్యాక్సిన్స్ తో ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తోని లివర్ క్యాన్సర్ ని అవాయిడ్ చేయొచ్చు, అండ్ HPV వ్యాక్సిన్ తోని ఈ సర్వైకల్ క్యాన్సర్ ను మొదలగు క్యాన్సర్స్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు.
1: హెపటైటిస్ బి అంటున్నారు కదా, అంటే ఇది ఒకసారి తీసుకుంటే సరిపోతుందా, అది కూడా ఇట్లా ఏమైనా 8 ఇయర్స్ ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉందా?
0: హెపటైటిస్ బి మెయిన్ గా ఏంటంటే సార్ హెల్త్ కేర్ వర్కర్స్ మెయిన్ గా ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా శాంపుల్ తీసేటప్పుడు ఇట్లా ఈజీగా పేషెంట్ బ్లడ్ లేకపోతే అది ప్రతి ఒక్క సెక్రీషన్స్ తో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు లైక్ HIV ఏంటంటే ఓన్లీ బ్లడ్ ద్వారానో లేకపోతే వేరే రీజన్స్ వల్లనో స్ప్రెడ్ అవుతుంది, కానీ హెపటైటిస్ బి ఏంటంటే చెమట నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఖచ్చితంగా హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా 3 doses ఆఫ్ హెపటైటిస్ బి తీసుకోవాలి, వాళ్ళ ఇమ్యూనోగ్లోబులిన్ లెవెల్స్ అనేవి టెస్ట్ చేసుకుంటూ బూస్టర్ డోసెస్ కూడా 5 ఇయర్స్ కు ఒకసారి అన్న టెస్ట్ చేస్తూ బూస్టర్ డోసెస్ అనేది తీసుకోవాలి.
1: అంటే ఇంకా హెల్త్ కేర్ వర్కర్స్ కి అంటే హెపటైటిస్ బి కాకుండా ఇంకా ఏమైనా వ్యాక్సిన్

0: ఇంపార్టెంట్ వే ఉన్నాయి తీసుకోవాల్సిన అవసరం.
1: హెపటైటిస్ బి ఫస్ట్ మోస్ట్ కామన్, ప్లస్ హాస్పిటల్లో ఈ న్యూమోనియా ఇవన్నీ ఉంటాయి కాబట్టి న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవాలి.
0: అలాగే మరి ఇప్పుడు రక్తం పల్చబట్టడానికి కొంతమంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, మరి ఇలాంటి వారు కూడా టీకాలు తీసుకోవచ్చా, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి?
1: మన కోవిడ్ లో కూడా ఇదే క్వశ్చన్ చాలా మంది రేజ్ చేశారు సార్. రక్తం పల్చే టాబ్లెట్స్ ఉన్నప్పుడు మనం టీకా వేయించుకుంటే ఆ ఏరియాలో ఏమన్నా మనకి అబ్సెస్ ఫార్మేషన్, ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా జరుగుతుందా అనేసి, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, వాళ్ళు బాగా డోస్ ఎక్కువ డోస్ ఆఫ్ రక్తం పల్చే టాబ్లెట్స్ మీద ఉన్నారు అని అంటే, నీడిల్ అనేది కొంచెం మన 2 ml 3 ml సిరింజ్ నీడిల్ సైజ్ తగ్గించుకుని వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
0: అలాగే ఇప్పుడు మరి ఈ చికెన్ పాక్స్ వ్యాధి అనేది చిన్నపిల్లలకే వస్తుంది అనుకునే వాళ్ళం, దానికి సంబంధించి వ్యాక్సిన్ తీసుకున్నారు కూడా. ఇప్పుడు ఈ చికెన్ పాక్స్ మనం పెద్దవాళ్ళ గురించి వ్యాక్సినేషన్ ఎంతవరకు అవసరం అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ వ్యాక్సినేషన్ పెద్దవాళ్ళకు కూడా అవసరం ఉందా ఇప్పుడు?
1: ఇప్పుడు చికెన్ పాక్స్ అనేది చిన్నపిల్లల్లో అని కాదు సార్, ప్రతి ఒక్కరికి లైఫ్ టైమ్ లో ఒకసారి అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది.
0: కంపల్సరీ
1: మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ వాళ్ళకి చిన్నప్పుడు రాలేదు అనుకోండి, పెద్దగా అయినాక వచ్చినప్పుడు సివియారిటీ కొంచెం ఎక్కువ ఉంటది. చిన్నప్పుడు వచ్చినంత ఈజీగా వచ్చి వెళ్లే ఛాన్సెస్ ఉండదు. సో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ లైక్ మనం 90-99% ఆఫ్ సివియారిటీ ఆఫ్ డిసీజ్ ని తగ్గించవచ్చు.
0: అలాగే మరి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, లోపల బిడ్డకి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కానీ ఎటువంటి టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మరి ఆ గర్భిణీ సమయంలో వాళ్ళు టీకాలు తీసుకోవచ్చా?
1: ప్రెగ్నెన్సీలో టీటీ వ్యాక్సిన్ కంపల్సరీ, మన గైడ్ లైన్స్ ప్రకారం 2 doses ఆఫ్ టీటీ వ్యాక్సిన్ తీసుకోమంటాం సార్. లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, కిల్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో దాంట్లో లైవ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు మన బిడ్డ గ్రోత్ అనేది 3వ నెల నుంచి 5వ నెలలో ఎక్కువ ఉంటది. సో ఆ టైంలో మనం కొన్ని వ్యాక్సిన్స్ అవాయిడ్ చేస్తాం, మిగతా టైంలో మనం వ్యాక్సిన్స్ అన్ని తీసుకోవచ్చు.
0: అది ఇప్పుడు టీటీ వ్యాక్సిన్ అంటే మళ్ళీ మాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు అంతా ఎట్లుండేదంటే దెబ్బతలగానే వెళ్లేసి టీటీ వ్యాక్సిన్ చేయించుకురారా అని అంటూ ఉండేవాళ్ళు. మరి అసలు టీటీ వ్యాక్సిన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, అంటే మన గర్భిణీ స్త్రీలు కాకుండా విడిగా వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, అది ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి? కొంతమంది అప్పట్లో అదే తుప్పు ఉన్న ఇనుముది తగిలితేనే తీసుకోండి అనేవారు, అలానేనా లేకపోతే ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ముందు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎంత కాలానికి ఒకసారి?
1: టీటీ వ్యాక్సిన్ అనేది దెబ్బ తాకడం అని కాదు సార్, దెబ్బ తాకిన తాకకున్నా every 10 years కు ఒక బూస్టర్ డోస్ అనేది తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఒక మేజర్ ఇంజురీ అయింది, లేకపోతే మేజర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, అట్లాంటివి అయింది అని అంటే 5 years to 10 years అయినా గానీ ఒక బూస్టర్ డోస్ అనేది తీసుకోవాలి.
0: అయితే దెబ్బ తగిలితే తీసుకోవాల్సింది, అంతేగాని ఇనుపది తగిలితేనే అది తుప్పు పడుతుంది, దాని వల్ల శరీరంలో వేసి ధనుర్వాతం వస్తుందని ఒక అపోహ అనేది ఉండేది.
1: ఇనుపు అనేది అది కూడా ఉందా సార్? ప్లస్ దెబ్బ తాకినప్పుడు ఏంటంటే మట్టి తాకుతుంది, ఓపెన్ స్కిన్ కి మట్టి ఇట్లా తాకుతుంది కాబట్టి టెటనస్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనేసి మనం దెబ్బ తాకినప్పుడు అన్నట్టు చెప్తాం.
0: అలాగే మరి ఈ ఫ్లూ వ్యాక్సిన్ గురించి కూడా మీరు చెప్పారు, అది ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిన అవసరం ఉందా?
1: ఫ్లూ వ్యాక్సిన్ మనకి నేను ఆల్రెడీ చెప్పినట్టు మ్యూటేషన్స్ ప్రకారం ఉంటుంది. మనకి ఇప్పుడు ఫ్లూ సీజన్ అంటే ఏంటంటే మెయిన్ గా చలికాలం. సో వాళ్ళు ఏంటంటే హెమిస్పియర్ బట్టి నార్థన్ హెమిస్పియర్ సదరన్ హెమిస్పియర్ గా డివైడ్ చేసుకుని ఏ హెమిస్పియర్ లో ఏ మ్యూటేషన్స్ ఎక్కువైతున్నాయి అనేసి చలికాలం వచ్చే ముందు ఒక గ్లోబల్ ఇన్ఫ్లుయెన్జా సర్వైలెన్స్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ అనే ఒక సపరేట్ ఈ ఆర్గనైజేషన్ ఉంటుంది, అది మొత్తం స్టడీ చేసి మనకి చలికాలం వచ్చే 2 నుంచి 4 నెలల ముందు మనకు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారు. సో చలికాలం ఆర్ చలికాలం రాకముందు మనం వ్యాక్సిన్ తీసుకుని రెడీగా ఉంటే బెటర్.
0: మరి టీకాలు ఇప్పుడు మీరు చాలా రకాల టీకాలు అనేవి చెప్తుంటారు కదా, ఒక టీకాకి ఇంకో టీకాకి సమయం ఏమన్నా మెయింటైన్ చేయాలా, లేకపోతే ఒకేసారి 2 టీకాలు వేసుకోవచ్చా?
1: నేను చెప్పినట్టు వ్యాక్సిన్లలో 2 రకాలు ఉంటాయి సార్, కిల్డ్ వ్యాక్సిన్, లైవ్ వ్యాక్సిన్. లైవ్ వ్యాక్సిన్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా మన ఆర్గానిజం ని చంపకుండా డైరెక్ట్ గా ఎక్కిస్తారనమాట, అది మన బాడీలో నాచురల్ గానే ఇమ్యూనిటీ జనరేట్ చేస్తుంది. కిల్డ్ వ్యాక్సిన్ ఏంటంటే ఆల్రెడీ ల్యాబ్ లో మనం యాంటీబాడీస్ అవన్నీ జనరేట్ చేసి చనిపోయిన ఆర్గానిజం ని మనం ఎక్కిస్తాము. సో లైవ్ వ్యాక్సిన్స్ కి మినిమం 3-4 weeks గ్యాప్ ఉంచాలి. అదే కిల్డ్ వ్యాక్సిన్స్ అనుకోండి, ఒకటేసారి 2-3 కూడా తీసుకోవచ్చు.
0: మీరు ఇందాక రోగ నిరోధక శక్తి గురించి మాట్లాడారు, సాధారణంగా మరి మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది, మరి అటువంటి శక్తి ఉన్నప్పుడు ఈ టీకాలు అవసరం అంటారా?
1: అంటే ఇప్పుడు కొన్ని కొన్ని డిసీజెస్ వాటంతట అవే వెళ్ళిపోతుంటాయి సార్, కానీ ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గిన పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు లైక్ క్యాన్సర్ ఆల్రెడీ ఉంది, వాళ్ళు కీమోథెరపీ మీద ఉన్నారు, రేడియోథెరపీ మీద ఉన్నారు, కొంతమంది ఆర్థరైటిస్ పేషెంట్స్ కానివ్వండి, రుమటాలజీ పేషెంట్స్, వాళ్ళంతా స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ అన్ని వాడుతుంటారు. ఇవన్నీ ఏంటంటే మన ఇమ్యూనిటీని తగ్గిస్తూ ఉంటుంది. సో రిస్క్ వర్సెస్ బెనిఫిట్ లాగా చూసుకుంటే హాస్పిటలైజ్ అవ్వడము, డెత్ రిస్క్ తీసుకోవడం కంటే వ్యాక్సిన్ వేసుకోవడం చేసుకోవడమే ఇంపార్టెంట్.
0: క్యాన్సర్ గురించి మాట్లాడారు ఇప్పుడు, మరి క్యాన్సర్ వ్యాధి

0: నివారణ కూడా ఏదైనా వ్యాక్సిన్ ఉందా?
1: అదే సార్, రెండో క్యాన్సర్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు.
0: ఏమిటో అది,
1: హెపటైటిస్ బి వైరస్ వల్ల మనకి లివర్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు, ప్లస్ హెచ్పీవీ వ్యాక్సిన్ వల్ల మనం ఒక 5-6 రకాల క్యాన్సర్ వ్యాధులని మనం నివారించవచ్చు.
0: అలాగే మరి మన ఇంట్లో సాధారణంగా కుక్కల్ని అవి పెంచుతూ ఉంటారు కదా, వాటికి ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనుషులకు కూడా అంటే ఆ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
1: ఇంకోటి ఏంటంటే, రేబిస్ అంటే జనరల్ గా డాగ్ బైటే అనే అనుకుంటారు సార్. రేబీస్ అంటే ఒట్టి డాగ్ అని కాదు, ఈవెన్ మస్కిటో, ఆ ఫ్యామిలీకి సంబంధించిన యానిమల్స్ అన్ని లైక్ క్యాట్, మంకీ, ర్యాట్, డాగ్స్, వీటన్నిటికి కూడా కలిసినప్పుడు మనం రేబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఆల్రెడీ డాగ్ వ్యాక్సినేటెడ్ అయ్యింది అని అంటే మనం ఏం వ్యాక్సిన్ తీసుకోనక్కర్లేదు, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి.
0: ఇంకొకటి చెప్పగలరా ఏంటంటే, ఇప్పుడు ఏ వయసులో ఏ టీకాలు తీసుకుంటే బాగుంటుంది?
1: మనకి హెపటైటిస్ బి బూస్టర్ డోసెస్, డిపిటీ బూస్టర్ డోసెస్ ఇవన్నీ కూడా అప్ టు 16 ఇయర్స్ వరకు ఉంటాయి సార్. ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అప్ టు 25 ఇయర్స్ వరకు తీసుకుంటే బెటర్. ఈ న్యూమోకోకల్ ఇవన్నీ కూడా మనకున్న కోమోబిలిటీస్, మనకున్న డిసీజెస్ బట్టి ఉంటది. 60 ఇయర్స్ తర్వాత అయితే మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ చాలా మటుకు కూడా 60 ఇయర్స్ తర్వాతనే ఉంటుంది అనమాట. అడల్ట్ వ్యాక్సిన్స్ అంటే అసలు ఏమేమి ఉన్నాయి మనకి అని అంటే, హెపటైటిస్ బి వ్యాక్సిన్స్, మనకి న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ లాంటివి ఉన్నాయి మనకు మార్కెట్ లో అవైలబుల్. ప్లస్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ లలో కూడా ఏంటంటే వారిసెల్లా జోస్టర్ ఉంటుంది, హర్పీస్ జోస్టర్ ఉంటుంది. మనకి చికెన్ పాక్స్ చిన్నప్పుడు వచ్చినా కానివ్వండి, ఎక్కడో ఒక చిన్న డర్మటోమల్ పార్ట్ లో చికెన్ పాక్స్ వైరస్ అనేది అట్లనే ఉండిపోతుంది. సో 60 ఇయర్స్ దాటిన తర్వాతనో లేకపోతే మనకి వేరే ఇమ్యూనిటీ తగ్గడం వల్లనో సడన్ గా ఎగ్జాసర్బేషన్ వచ్చి ఒక ఏరియాలో మనకు మొత్తం ఇన్ఫెక్షన్ లాగా అయిపోతుంది అనమాట. దాన్నే మనం హర్పీస్ న్యూరాలజియా అని కూడా అంటాం అనమాట, అని షింగల్స్ అని కూడా అంటారు. సో అట్లాంటి వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి.
0: తర్వాత ఇప్పుడు 16 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఏం వేసుకోవాలి?
1: 16 ఇయర్స్ అబ్బాయికి కనుక ఆస్తమా ఉంది అని అంటే ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏంటంటే మనకి దాంట్లో కూడా న్యూమోకోకల్ 13 ఉంటది, 23 ఉంటది, 20 ఉంటది సార్. 3 రకాలు ఉంటాయి అంటే స్ట్రెయిన్స్ బట్టి. 13 అంటే 13 స్ట్రెయిన్స్ మీద పనిచేస్తుంది, 23 అంటే 23 రకాల స్ట్రెయిన్స్ యొక్క న్యూమోకోకల్ వైరస్ మీద పనిచేస్తుంది. మనకి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నాక 4 వారాల నుంచి 8 వారాల గ్యాప్ ఇచ్చేసి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దానికి బూస్టర్ డోసెస్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫ్లూ వ్యాక్సిన్ ఒక్కదానికే మళ్ళీ బూస్టర్ డోసెస్ అనేది ఇంపార్టెంట్. నార్మల్ గా 16 ఇయర్స్ అబ్బాయికి అనుకోండి వ్యాక్సిన్స్ ఏమంత అవసరం ఉండదు, ఓన్లీ సర్వైకల్ వ్యాక్సిన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. కానీ వాళ్ళ ఇంట్లో రేబీస్ ఎక్స్పోజర్ ఏమైనా ఉందా అని అంటే దాని ప్రకారం తీసుకోవాలి. ప్లస్ ఆస్తమా లాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే దాని ప్రకారంగా కూడా మనకు వ్యాక్సిన్స్ అనేది మారుతుంటది. ఏజ్ కంటే కూడా కోమాబిటీస్ మీద మనకు వ్యాక్సినేషన్ అనేది మారుతూ ఉంటుంది.
0: అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా మీరు ఏంటంటే వ్యాక్సినేషన్ చెప్తున్నారు కదా, చివరగా అంటే ఏ వ్యాక్సిన్ దేనికి పనిచేస్తుంది, దీని అవసరం ఎంత అనేది చెప్పండి.
1: మనకి మెయిన్ గా ఫస్ట్ అందరు ఇప్పుడు ఏంటంటే WHO గోల్స్ అనేది పెట్టుకుంది మెయిన్ గా HPV వ్యాక్సినేషన్ కి. మన WHO గోల్ ప్రకారం ఏంటంటే 15 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫీమేల్స్ HPV వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 0.5% వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల 90% టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్, అండ్ 0.5% రీచ్ అయింది. సో ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. Less than 45 ఇయర్స్ వాళ్ళు, less than 15 ఇయర్స్ తీసుకుంటే ఇంకా బెస్ట్. less than 15 అయితే 2 డోసెస్ తో సరిపోతుంది, 15 to 45 ఇయర్స్ అయితే 3 డోసెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. మనకి బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, COPD, మనకి వేరే ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఏముండనివ్వండి, ఫ్లూ వ్యాక్సిన్ ప్లస్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ 2 వ్యాక్సిన్స్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా తీసుకోవాలి. రేబీస్ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఎక్స్పోజర్ ప్రకారము, మనం ఎక్స్పోజర్ అయితే కంపల్సరీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. చికెన్ పాక్స్ కూడా హెల్త్ కేర్ వర్కర్స్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే చికెన్ పాక్స్ మనకి వాళ్ళు ఏమాత్రం ఎక్స్పోజ్ అయినా గానీ మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. 3 to 5 డేస్ లోపలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒక చికెన్ పాక్స్ పేషెంట్ కి ఎక్స్పోజ్ అయినరు కానీ వాళ్ళకి లైఫ్ లో చికెన్ పాక్స్ రాలేదు. సో ఎక్స్పోజర్ అయినాక 3 to 5 రోజుల వరకు తీసుకున్నా గానీ మనకు సివియారిటీ 70 to 90% సివియారిటీని తగ్గిస్తుంది. అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ లోనే మనకి హెపటైటిస్ బి వ్యాక్సిన్, న్యూమోకోకల్ ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి.
0: మరి ఈ వ్యాక్సినేషన్ మీద అవగాహన పెంచడానికి ప్రభుత్వ వైద్యులు కానివ్వండి లేకపోతే ప్రైవేట్ వైద్యులు గానీ ఏమన్నా చేస్తుంటారు?
1: మేము జనరల్ గా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అయితే గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకుని ప్రమోట్ చేస్తుంది సార్. రేబీస్ వ్యాక్సిన్ ఒకటి మనకి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ సెటప్స్ లో మనకి రేబీస్ వ్యాక్సిన్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి రేబీస్ కనుక అటాక్

వచ్చింది అనుకోండి, దాన్ని ప్రివెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తంలో కూడా సివియర్ ఐసీయూ సెటప్ పెట్టి క్రిటికల్ కేర్ మొత్తం టీమ్ మొత్తం పెట్టినా ఇద్దరే మనకి రేబీస్ వచ్చిన

0: మిస్ చేసినా కానివ్వండి, రెండు మూడు రోజుల తర్వాతైనా మనం షెడ్యూల్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. 5 డోసెస్ లాగా ఉంటుంది, 5 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంకొకరికి అందరికి సామాన్యంగా వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఒకసారి రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నా, అప్పుడెప్పుడో నాకు డాగ్ బైట్ అయింది, నేను తీసుకున్నాను, మళ్ళీ తీసుకోవాలా అని అంటే 5 ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఆల్మోస్ట్ రేబీస్ వ్యాక్సిన్. 5 ఇయర్స్ దాటితే మళ్ళీ తీసుకోవాలి, 5 ఇయర్స్ లేదు అని అంటే అవసరం లేదు.
1: ఏదైనా ఒక అవగాహన అనేది ఉండాలి, ఈ వ్యాక్సిన్ తీసుకోవటానికి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, అది ఎంత సంవత్సరం పనిచేస్తుంది అనే విషయాలు తెలుసుకుని గనక వాళ్ళు మీరు చెప్పినట్టుగా పెద్దవారు కూడా ఈ విషయంలో అవగాహన పెంచుకుని అట్లా టీకాలు తీసుకుని ముందు ముందు వచ్చే వ్యాధుల నుండి వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటారని ఆశిద్దాం. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ
2: శ్రోతలు. ఇంతవరకు ఆరోగ్యామృతం శీర్షికన వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకత గురించి డాక్టర్ మేఘన మొడిదే గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వినండి. ముందుగా ఆనంద భైరవి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆనంద్ చిత్రం నుండి శ్రేయ పాడిన పాట వేటూరి గీతం, కెఎం రాధాకృష్ణన్ సంగీతం.

0: చా బబ్బలా
1: సై బాల్,
0: నడుబొల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆపద్ బాంధవుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి MM కీరవాణి సంగీతం.

భక్తగన్నప్ప చిత్రం నుండి వి రామకృష్ణ పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, ఆదినారాయణరావు సత్యం సంగీతం.

అల్లరిమగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: Akashwani presents Morning News. Good morning, I'm Anuja Kumar. The headlines. Prime Minister Narendra Modi to launch development projects worth over 35,000 crore rupees from Vadodara in Gujarat today. To also inaugurate Global FinTech Fest 2026 in Mumbai.

శ్రోతలు ఇంతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా భారతీయుడు చిత్రం నుండి కెజె యేసుదాస్ పాడిన పాట భువనచంద్ర గీతం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

ఎవడిగోలు వాడిదే చిత్రం నుండి మాల్గడి శుభ మాలతి టిప్పు పాడిన పాట. జగన్నాథ్ గీతానికి కమలాకర్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమలో ఇప్పుడు వినండి బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

0: చేయించండి.
1: బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుండి నరేంద్ర పాడిన పాట, భాస్కర్ భట్ల గీతం, ప్రవీణ్ లక్కరాజు సంగీతం.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఈడియట్ చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాట కందికొండ గీతానికి చక్రీ సంగీతం.

జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట ఆచార్య ఆత్రేయ గీతానికి చక్రవర్తి సంగీతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి, ఇంద్రా చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట, భువన చంద్ర గీతం, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
3: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. మనసంతా నువ్వే చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో చిత్ర పాడిన పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

రాజు వేడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట. మిట్టపల్లి సురేందర్ గీతానికి సురేష్ బొబ్బిలి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి నమో వెంకటేశ చిత్రం నుండి వేణు పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి తండేల్ చిత్రం నుండి జావేద్ అలీ పాడిన పాట శ్రీమణి గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 10 గంటలు. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 2వ రోజుకు చేరుకున్నాయి. అయితే నిన్న మొదటి రోజు అసెంబ్లీ పరిసరాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ సమావేశాలను ఈ శనివారం వరకు నిర్వహించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిన్న సాయంత్రం సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. కాళేశ్వరం, కృష్ణా గోదావరి జలాలు, విద్య, 22A తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజీగూడలోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో గుర్తింపు సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో నిన్న వెల్లడించారు. ఆర్టీసీ విలీనం కోసం గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 29న జీవో ఎంఎస్ 41 ద్వారా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కార్యరూపం దాల్చింది.

లేదని తెలిపారు. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెల్లెస్ న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, భవిష్యత్ భాగస్వామ్యాలపై చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యం, పీఎస్బి ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు అందించే సేవలను గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే అధికారిక వివరాలను వరల్డ్ ఫిజియోథెరపీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్ నివారణ నిర్వహణలో ఫిజియోథెరపీ పాత్ర అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటల్ని. మరి ఈ మధ్య 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324052 కి వాట్సాప్ చేయండి. 0402324052 కి వాట్సాప్ పంపించండి. అండ్ మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి పంపించండి. మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నటువంటి పాట మగధీరా. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట, మరి పంచదార బొమ్మ అనే పాట ఈ సినిమాలో ఎంత పెద్ద హిట్ అని అందరికి తెలుసు. మరి ఈ పాటను మీ అందరి కోసం వినిపిస్తాను. పాట తర్వాత ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ పోస్టర్ పాటలు విందాము.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గణవిత్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం చింతకాయల రవి సినిమాల నుంచి పాట వినిపించండి అండ్ బాగుందే బాగుందే అనే పాట మాకోసం వినిపించండి అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి 2008 విశాల్ శేఖర్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట విజయప్ర

విశాల్ శేఖర్ కంపోజ్ చేసినటువంటి సూపర్ హిట్ పాట చింతకాయలు రవి సినిమాల నుంచి ఒక సూపర్ హిట్ పాట విన్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం దేశమధుర సినిమాల నుంచి చక్రి గారు పాడినటువంటి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి మీ అందరి కోసం దేశమధురు, మరి ఈ సినిమాల నుంచి చక్రి గారు, కౌసల్య కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎస్ దోస్తో, మరి ఎవర్ గ్రీన్ హెడ్స్ లో బ్లాక్ బస్టర్ పట్ల పెట్టినా. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరంటే, సతీష్, శాంతి, రుషిత, సుచిత్ర సర్కిల్, రామరాజు నగర్ నుంచి మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి ఆల్బమ్ పోకిరి, మరి పోకిరి సినిమాల నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సతీష్ గారు మీరు అడిగినటువంటి పాట వినిపిస్తారు. మరి పోకిరి సినిమా మనందరికీ తెలుసు, తెలుగు సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి సినిమా ఆ టైంలో. సో మరి 2006 లో విడుదలైనటువంటి ఈ సినిమాకి మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని మనందరికీ తెలుసు. మరి ఈ సినిమా నుంచి నవీన్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

బ్లాక్ బస్టర్ పోకిరి సినిమా నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ జీడిమెట్ల నుంచి కరీముల్లా నస్రీన్ రుహీనా మెసేజ్ చేశారు. మరి మా కోసం ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో గోదావరి సినిమాల నుంచి మనసా వాచ అనే పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా కరీముల్లా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే మీరు కూడా ఇవాల్టి మన షోలో మీ ఫేవరెట్ పాటలైనటువంటి 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉంటే ఆ పాటలు మీరు వినాలనుకుంటే 04023240852కి వాట్సాప్ పంపించండి.

సంపూ వినోదమే, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన షోలో 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే, భువనగిరి మండలం రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన షోలో మా కోసం ఒంటరి సినిమాల నుంచి ఎస్పీ చరణ్ కల్పన పాడినటువంటి పాట వినిపించండి అని అన్నారు. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్. మరి మీ అందరి కోసం ఈ పాట ఒంటరి సినిమాల నుంచి చరణ్ కల్పన కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి మ్యాజికల్ సినిమాల నుంచి ఏ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు వింటున్నారు. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్, శ్రేయాన్స్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం కిక్ సినిమాల నుంచి గోరే గోరే సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సత్యనారాయణ గారు మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ ఎస్, తమన్ కంపోజ్ చేసినటువంటి ఈ సినిమా, కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అనుకోవాలి. మరి కార్తిక్ జోస్న కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జున్ శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ మీ అర్జున్ శ్రీని మీ అందరికి గుడ్ బై చెప్పేసే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మన షోలో చాలా అంటే చాలా మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని మెసేజ్లు చదవలేకపోయాను. బట్ బోలడంటే పూరడని మెసేజ్ వచ్చాయి. బట్ ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తాను. అలాగే లాస్ట్ మెసేజ్ ఆఫ్ ద డే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి యమదొంగ సినిమాల నుంచి మా కోసం ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి ఈ పాట వినిపిస్తూ మీ అందరికి గుడ్ బై చెప్పేస్తాను. మరో షోలో మళ్లీ కలుద్దాం దోస్తో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన పరిణామాలపై సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు చేసిన వాదనలపై స్పీకర్ భావోద్వేగంతో ప్రతిస్పందించారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిన్నటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలని, మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలని, మహిళా పోలీసులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 11:04 దాటి 3 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియోనేస్తం పద్మనీతు. ఈరోజు మంగళవారం కదా, బయోపిక్ విశేషాలు ఏం చెప్పబోతోంది పద్మిని అని ఎదురు చూస్తున్నారా? కానీ బయోపిక్ విశేషాల కంటే ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమా విశేషాలు ఈరోజు మనం వినబోతున్నాం. మరి ఆ సినిమా ఏంటో, ఏంటి ఆ విశేషాలేంటో ఎదురు చూడండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్.

0: ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: అరవై వసంతాల అపురూప చిత్రం. ఆత్మీయత, అనుబంధాలకి అద్దం పట్టిన హరివిల్లు. ఆశలకు ఆదర్శాలకు మధ్య సాగే జీవనయానం. ఆనాటి మధ్యతరగతి గుండె చప్పుడును కళ్లకు కట్టిన సజీవ జీవన చిత్రం రంగుల రాట్నం. ఆరు పదుల అందమైన రంగుల రాట్నం విశేషాలు మన వివిధ భారతి వేదికగా.

0: ఒకనాడు భారతదేశానికి పట్టుబొమ్మ పల్లెసీమ. సిరి సంపదలతో, పాడి పంటలతో, పచ్చిక బయళ్లతో పల్లెలు కళకళలాడేవి. ప్రజలు ఒళ్లు వంచి కష్టించేవారు, సంతృప్తులై జీవించేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయినాయి. శక్తికి మించిన ఖర్చులు, దాన ధర్మాలు, అంతులేని అప్పులు, వీటితో పెద్ద కుటుంబాలు చితికిపోయినాయి. అప్పుల కింద ఆస్తులు హరించిపోగా జీవనోపాధికై జనం పట్టణాలకు ఎగబాగుతున్నారు. పల్లె నుంచి పట్టణానికి వలసపోయిన ఒక కుటుంబ గాథే ఈ రంగుల రాట్నం.
1: రంగుల రాట్నం 60 వసంతాలు విశేషాలు వింటున్నారు. సామాజిక బాధ్యత, గ్రామీణ వాతావరణం, కుటుంబ విలువలు, ఆత్మీయతలకి అద్దం పట్టిన చిత్రం ఈ రంగుల రాట్నం. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతైన శ్రీ బిఎన్ రెడ్డి గారు అందించిన క్లాసిక్ ఈ చిత్రం. ఎందరో లెజెండ్స్, ఎందరో ఉద్దండులు అందించిన ఆణిముత్యం ఈ రంగుల రాట్నం.

0: ఏంటి?
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, అరవై వసంతాల అందమైన రంగుల రత్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. సుఖదుఖాలు, ఆశ నిరాశలు, అన్నదమ్ముల అనుబంధాలు, వాటి మధ్య నలిగే మాతృహృదయపు మమకారాన్ని అద్భుతంగా అద్దం పట్టిన చిత్రం రంగుల రత్నం. సంపద కోసం ప్రాకులాడే పెద్ద కొడుకు సూర్యంగా రామ్మోహన్, భార్యగా సుకన్య, సంస్కారమే ప్రాణంగా భావించే చిన్న కొడుకుగా చంద్రమోహన్, భార్యగా వాణిశ్రీ, అన్నదమ్ముల మధ్య జరిగే ఆ సిద్ధాంత పోరాటం ప్రతి మధ్యతరగతి ఇంటి కథను తలపిస్తుంది కదా. సమకాలీన రాజకీయాలపై ఆ సినిమాలో వేసిన వ్యంగ్యాస్త్రాలు అత్యంత పదునైనవిగా ఉంటాయి. మర్చిపోగలమా? ఇంతకీ అసలు చంద్రమోహన్ గారికి ఈ రంగుల రత్నం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఇక రామ్మోహన్, సుకన్య వారిద్దరి జంట పేరు వినగానే మనకు ఒక అద్భుతమైన పాట గుర్తొస్తుంది కదా. మరి ఆ పాట వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 వసంతాల రంగుల రాట్న విశేషాలు మాట్లాడుకుంటున్నాం.
2: అన్నయ్య బల్ల మీద ఆర్పు చేస్తుంటే కోర్టు అంతా దద్దరిల్లిపోయింది. తెచ్చిగా ఒంట్లో చెప్పి ముక్కు మీద వేసుకున్నాడు. తర్వాతమ్మా అన్నయ్య నాకు ఉన్నవాళ్ళంతా హలో సూర్యం వండర్ఫుల్ మార్వెలస్ ఎక్సలెంట్ అంటే
3: స్వీకరించేస్తున్నారమ్మా. చెయ్యి విరిచేస్తున్నారా?
4: ఏమిటమ్మా ఇదంతా?
3: ఏముంది నాయన, నీ గొప్పతనం చెప్పి నీ తమ్ముడు మురిసిపోతున్నాడు. అక్కడ కోర్టులో నీకు అంతా సేకెంట్స్ ఇచ్చారని అమ్మ చేయించేశారు.
4: అమ్మా మీ అనుగ్రహం వల్ల నా మొట్టమొదటి కేసు గెలిచాను. ఇదిగోనమ్మా నా తొలి సంపాదన.
1: నవతరం తారకల పరిచయకర్తగా దర్శక శిఖామణి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. అసలు మరి చంద్రమోహన్ గారికి అవకాశం ఎలా వచ్చింది మాట్లాడుకుందాం అన్నాను కదా. బిఎన్ రెడ్డి గారు ఒకసారి చంద్రమోహన్ బావగారిని కలిసినప్పుడు ఈ మల్లంపల్లి చంద్రశేఖరరావు గారిని చూశారట. అబ్బాయి భలే ఉన్నాడే, చాలా స్పార్క్ ఉంది అబ్బాయిలో అనుకున్నారట. అప్పటికే ఉద్యోగంలో ఉన్న చంద్రమోహన్ గారిని ఎలాగైనా ఒప్పించాలని ఒప్పించి మద్రాసు తీసుకొచ్చేశారు. ఇక తీసుకొచ్చాక ఏం చేశారు, వస్తాదు పాత్ర కోసం ఒక లంగోటి కట్టి ఫోటోషూట్ చేశారట బిఎన్ రెడ్డి గారు. ఫోటోషూట్ అయ్యాక అంతా బాగుంది అనుకున్నాక ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారట. తీసుకెళ్లి వీరిని మన సినిమాలో హీరోగా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉన్నారు కుర్రాడు, తప్పకుండా పైకొస్తాడు అని ఎన్టీఆర్ గారు ఆశీర్వదించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారికి ఒక మాట చెప్పారట. 6 నెలల పాటు రోజు ఎన్టీఆర్ గారు షూటింగ్కి వెళ్లి పరిశీలించి వారి నటనని చూసి నేర్చుకోమన్నారట. మరి నటన షూటింగ్ చూసి అయితే నేర్చుకున్నారు, కానీ ఆ తర్వాత స్టూడియోలో కెమెరాని ఎలా ఫేస్ చేయడం, అది కూడా హావభావ వ్యక్తీకరణ ఎలా నడవాలి, ఎలా కెమెరాని ఫేస్ చేయాలి అలే అనే అన్ని అంశాలని బిఎన్ రెడ్డి గారే దగ్గరుండి స్వయంగా చంద్రమోహన్ గారికి నేర్పించారట. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు కనుకనే గొప్ప నటుడిని అయ్యాను అలా స్థిరపడ్డాను అనేవారు చంద్రమోహన్ గారు.

0: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, అద్భుతమైన పాట కదా. మనిషి ఆశకి అవసరానికి మధ్య ఉండే తేడాను చంద్రమోహన్ గారి పాత్ర ద్వారా ఎంతో సహజంగా చూపించారు ఈ రంగుల రత్నం చిత్రంలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇందులో నేను చెప్తేది ఉండు నాయనా, నువ్వు పెద్దవాడవయ్యావు. ఆడపిల్లని ఇచ్చే చోట పెద్ద చోట ఇవ్వాలని, తెచ్చుకునే చోట చిన్న చోట నుంచి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తారు.
4: అవన్నీ పాతకాల మాటలమ్మా, ఇప్పుడు రోజులు మారాయి. అయినా మనం ఇళ్ళకాలం ఇలాగ ఉంటామా? గొప్పవాళ్ళం కాము, అవటానికి ఒక మెట్టు. లక్షల కొద్ది ఆస్తి అంతస్తు వచ్చి అమంతం గొడవపడుతుందమ్మా.
3: దాంపత్య జీవితానికి ఆస్తి అంతస్తులు మాత్రమే కాదు నాయన, అనుకూలత అనురాగం కూడా కావాలి.
4: అవన్నీ తర్వాత ఆటోమేటిక్ జరిగిపోతాయమ్మా. నువ్వు అను, నీతో చూసుకుంటాను.
3: మీ ఇష్టం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ సినిమాలో అన్ని సినిమాల్లో లాగా నాయకా నాయకులు లేరు. మీరు గమనిస్తే ఆప్యాయత, అనురాగం, తల్లి ప్రేమే ముఖ్య పాత్రలు. ఇక ప్రధాన పాత్ర సీతమ్మగా అంజలీదేవి గారు నటించారు. ఎందరో నటీ నటుల సినీ ప్రయాణానికి పునాది ఈ రంగుల రాట్నం చిత్రం. ఇందాక చెప్పుకున్నట్టు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారిని చంద్రమోహన్ గా, అప్పటికే రత్నకుమారిగా ఉన్న నటి వారిని వాణిశ్రీగా వీరిద్దరికి నామకరణం చేశారు బిఎన్ రెడ్డి గారు. చెల్లెలుగా విజయ నిర్మల్ గారు, పెద్దన్నయ్య వదినగా రామ్మోహన్, సుకన్య. ఇక వేరే ఇతర పాత్రల్లో రమణారెడ్డి గారు, పుష్పవల్లి. మరొక పాత్ర గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అతి సున్నితమైన పాత్రలో త్యాగరాజు గారు నటించారు. అప్పటి వరకు ప్రతి నాయకుడి పాత్రలో కనిపించే త్యాగరాజు గారు అత్యంత సున్నితమైన పాత్రలో కనిపించేస్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారట. ఇక ఈ సినిమాకి ఇంకొక పెద్ద విశేషం ఉంది. అదేంటో ఈ పాట తర్వాత చెప్తాను.

0: గుర్తుపట్టారా విశేషం ఏంటో? నేను చెప్పకముందే మీరు గుర్తుపట్టేసి ఉంటారు నాకు తెలుసు. వి వసంత గారు, కోమల్ గారు ఆలపించిన దాశరథి గీతం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ఎంత స్వాంతంగా ఉంటుందో. మరి ఆ విశేషం ఏంటో నేను చెప్పేస్తాను. రంగుల రాట్నం చిత్రంలో తల్లి ఇద్దరు కూతుళ్ళు కలిసి నటించారు. వారే నటి పుష్పవల్లి గారు, అక్క చెల్లెలుగా కుమారి భానురేఖ, రాధ అది చిన్ననాటి, విజయ నిర్మలగా వాణిశ్రీగా కనిపిస్తారు. ఈ పాట విన్నాం కదా, ఈ పాటలో దశావతారాల్ని వర్ణిస్తూ రేఖ నాట్యం నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్

0: ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: విన్నావురా అన్నయ్య మాటలు?
3: అంటే అన్నాలే అమ్మా, అన్నయ్య కదా, పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అమ్మా? ఆయన ఇప్పుడు సీతమ్మ కొడుకు కాదు, వనజమ్మ మొగుడు. నువ్వు సరిగ్గా చూసావా మనజయ్యనా?
2: నా కళ్ళారా నేను చూస్తే అతనికి ఎదురుగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఒకే వెకవెకలు పక్కపక్కలు, బొట్టలకు వచ్చిన వాళ్ళ కళ్ళన్నీ వాడమేదే. లాక్కొచ్చి కార్లో పారేద్దాం అనుకున్నాను, అందరవుతుందని ఊరుకున్నాను.
3: ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళేది సరళతో స్నేహానికి అనుకున్నాను, కానీ వెళ్ళతో షికార్లకు అనుకోలేదు.
2: ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే జైకి పెళ్లి చేయండి.
3: నిజమే మనజయ్య, నీకు తెలిసిన సంబంధం ఏదైనా చూడు, వెంటనే పెళ్లి చేసేద్దాం.
4: ఎంత అద్భుతమైన సంభాషణలు కదా. డబ్బుతో సుఖాన్ని కొనగలవేమో అన్నయ్య, కానీ సంతోషాన్ని అమ్మ ప్రేమని కొనలేవు అనే ఒకే ఒక్క సంభాషణ, ఒకే ఒక్క డైలాగ్ ఈ సినిమా సారాంశాన్ని వివరిస్తుంది. సుఖదుఖాల కలయికే జీవితం అని చెప్పే నిజ జీవిత సత్యం ఈ రంగుల రాట్న చిత్రం. అసలు తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నది ఎవరో తెలుసా? భానుమతి గారిని తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నారట, కానీ కొన్ని కారణాల వల్ల అంజలీదేవి గారు నటించారు. అత్యంత సహజమైన నటనతో సినిమాకి ఆయువు పట్టుగా నిలిచారు అంజలీదేవి గారు. ఇంకో విశేషం కూడా ఉంది, అంజలీదేవి గారు నటనతో పాటు ప్రొడక్షన్ లో కూడా సహాయం చేశారట బిఎన్ రెడ్డి గారికి. అవునండి, నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయడం దగ్గర నుండి సెట్స్ ని పర్యవేక్షించడం వరకు రెడ్డి గారికి ఎంతో సహాయ సహకారాలు అందించారట అంజలీదేవి గారు. అందుకనే, ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ప్రొడక్షన్ లో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఆవిడకి ఆల్రెడీ ఎంతో ఇది ఉంది కాబట్టి, ప్రాక్టీస్ ఉంది, ఆవిడ ఆల్రెడీ ప్రొడక్షన్ చేసి ఉన్నారు కాబట్టి బిఎన్ రెడ్డి గారికి సహకారం కూడా అందించారని బిఎన్ రెడ్డి గారే స్వయంగా అప్పటి పత్రికలో ఒక పత్రికలో చెప్పారన్నమాట.

దాశరథి గారి రచన, ఘంటసాల మాస్టారు, జానకమ్మ ఆలాపన. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఎప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగే. ఇక రంగుల రత్నం చిత్ర కథా మాటలు ప్రేక్షకులకి మరింత దగ్గర చేశాయనే చెప్పాలి. ఒక సంవత్సరం పాటు కథా చర్చలు జరిపారట బిఎన్ రెడ్డి గారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమి పద్మరాజు గారు మధ్యతరగతి కుటుంబాలు వాటిలో ఉండే భావోద్వేగాలను చెప్తూ అత్యంత సహజంగా అందించిన కథకి పదునైన సంభాషణలు జోడించి మరింతగా రక్తి కట్టించారు డివి నరసరాజు గారు.

0: నమస్తున్నాయి, వింటున్నారు ఆరు పదుల అందాల రంగుల రాట్నం. విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక రంగుల రాట్నం కథ క్లుప్తంగా చూస్తే, పల్లెటూరు నుండి పట్టణానికి వలస వచ్చిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తండ్రి చనిపోయాక ఇద్దరు అన్నదమ్ములు రామ్మోహన్, చంద్రమోహన్. పెద్ద కొడుకు రామ్మోహన్ సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఆశతో ఒక రాజకీయ నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. చిన్న కొడుకు చంద్రమోహన్ మాత్రం సామాన్య ప్రజల ప్రక్షాన నిలబడతాడు. ఒకే ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు వర్గాల తరపున ఎదురెదురుగా నిలబడాల్సి వస్తుంది.
1: అదే మాట నాయన, ఇంటికి పెద్దవాడు, జయ పెళ్లి నీ చేతుల మీదుగా జరగడమే న్యాయం. మరైతే మీకు పెద్ద కొడుకు కావాలో చిన్న కొడుకు కావాలో మీరే తెలుసుకోండి. తల్లిని అడగవలసిన మాట కాదమ్మా ఇది. రెండు కళ్ళల్లో నీకే కన్ను కావాలని అడిగితే నేనేం చెప్పగలనమ్మా?
2: నువ్వు ఆ మాట అంటావని ఇన్నాళ్ళు వీడి దుండగాలు సహించి ఊరుకున్నాను. రోజు రోజుకి వీడి తోడి స్తుతిమించిపోతుంది. వీడి వలన పరువు ప్రతిష్ట మంట కలుస్తున్నది. వీడికి ఆ పార్కుతో సంబంధం. మన హోదాలు తగదని ఎన్నోసార్లు చెప్పాను, ఆఖరిసారిగా చెప్తున్నాను. వీడికి అన్న వదిన కావాలో దూదాలు చీకటి వినోదాలతో పుట్టబోతున్నాను. చసంకర
3: సరేనమ్మా, అన్న ఈ పరువు ప్రతిష్టల్ని జాగ్రత్తగా కాపాడుకో.
1: అమ్మా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా?
3: నా కోసం నువ్వేం బాధపడతావు? నా కోసం నువ్వు బాధపడతావు? అలా దాచుకోవటానికి ఈనాడు నాది అంటూ ఒక గుడిసైనా లేదు.
0: రెండు భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం, వారిద్దరి మధ్యలో నలిగిపోయే తల్లి పాత్రను, ఆ తర్వాత ఆ కుటుంబం ఇవన్నీ దాటుకొని ఎలా కలిసిందనేదే ఈ రంగుల రాట్నం కథ అంశం. ఒక గొప్ప సినిమా తీయడానికి భారీ బడ్జెట్, పెద్ద కాస్టింగ్, సెట్స్ అవసరం లేదని, బలమైన కథ పాత్రలుంటే చాలు అని మరొక్కసారి నిరూపించిన విజనరీ దర్శకులు బిఎన్ రెడ్డి గారు.

ఆరుపదుల అందాల రంగుల రాట్నం విశేషాలు వింటున్నారు. మన గుర్తుకొస్తున్నాయిలో కలిమి నిలవదు, లేమిని మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, ఇది జీవిత సత్యం అంటూ అధ్యాపకులు భుజంగరాయ శర్మ గారు రాసిన టైటిల్ సాంగ్ అది. జీవితంలో ఉండే సుఖదుఖాలను రంగుల రాట్నంతో పోలుస్తూ, రాట్నం పైకి వెళ్లినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, కిందకు వచ్చినప్పుడు ఎలా బాధగా ఉంటామో వర్ణించిన పాట అది. కేవలం ఒక పాటగా కాకుండా మానవ జీవిత తత్వానికి

అద్దం పట్టేలా చూపించారు బిఎన్ రెడ్డి గారు. ఇక నిజంగా ఆ విజన్ కి నమస్సులు చెప్పాల్సిందే. ఇక సాలూరి రాజేశ్వరరావు గారు, బి గోపాలం గారు అందించిన సంగీత ధార, ఘంటసాల మాస్టారు, జానకమ్మ, సుశీలమ్మ గారి శ్రావ్యమైన మధుర స్వరాలు, ఆ పాటలు ఆహా ఎప్పటికీ ఎవర్గ్రీనే కదా. అందరి నటన అత్యద్భుతంగా ఉంటుంది రంగుల రాట్నం చిత్రంలో. ముఖ్యంగా క్లైమాక్స్ లో అంజలీదేవి గారు ఎంత సహజంగా నటించారంటే, కొన్ని సన్నివేశాల్లో బిఎన్ రెడ్డి గారైతే కన్నీటి పర్యంతం అయిపోయారట.

0: చిట్టి చెల్లెల చిత్రానికి సుశీలమ్మ పాట, రాజేశ్వర గారి సంగీతం, దాశరథి గారి రచన. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట కూడా. ఇక రంగుల రత్నంలో ఇంకొక ముఖ్యంగా ఇంకో విశేషం చెప్పుకోవాలంటే యు రాజగోపాల్ గారు అందించిన ఫోటోగ్రఫీ. మీరు సినిమాని గమనిస్తే, ఒకవేళ మీరు చూసి మీకు గుర్తుంటే, బ్రైట్ లైటింగ్ కాకుండా కథకి పాత్రలకి తగ్గట్టు సహజమైన వెలుతురులో నీడలు అంటే షాడో కాంబినేషన్లో చూపించి ఆ సినిమాని మరింతగా దగ్గరగా చేశారు ప్రేక్షకులకి. ఇక సినిమాలో ఇళ్ల సెట్లు, ఎన్నికల ప్రచార దృశ్యాలు చాలా సహజంగా ఉండేలా డిజైన్ చేశారట రెడ్డి గారు. ఎన్నికల ప్రచారం కోసం, సభల కోసం వాహిని స్టూడియోస్ చుట్టుపక్కల ఉన్న వందలాది మందిని షూటింగ్కి పిలిచి నిజమైన ఎన్నికల సభల్లా షూట్ చేశారట. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎందుకంటే సాధారణంగా జూనియర్ ఆర్టిస్ట్తో కాకుండా ఇలా సామాన్యులతో షూటింగ్ చేయడం అనేది కూడా అప్పట్లో ఒక పెద్ద టాక్గా నిలిచిందిట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6 అభ్యంతరాలకు ఫామ్

0: 7 సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతకీ మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఈ రంగుల రాటం చిత్రంతో? నాకు 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

0: బీబీ శ్రీనివాస్ గారు సుశీలం మాలపించిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. అది ఎంత అత్యద్భుతంగా ఉంటుంది. చాలా మంది శ్రోతలు మనకి ఎంతో ఆత్మీయంగా సందేశం పంపించారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విశేషాలు, మరెన్నో జ్ఞాపకాలు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం రంగుల రాట్నం సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 14వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ రజత కమలం సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారిగా బంగారు నంది అందుకున్న చిత్రం కూడా రంగుల రాట్నం.
1: లేదమ్మా, లేదు, ఇంకెప్పుడు అన్నయ్య పై చేసుకోదు.
2: సూర్య, సూర్య చెప్పలేదా నాయన?
1: ఈ పాపం అంతా నాదేనమ్మా, నిన్ను గాయపరిచిన ఈ చేతులు. అమ్మా,
2: ఇది ఏ పాటి గాయం నాయన?
1: అమ్మా,

0: నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా. నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నానమ్మా. ఈ క్షణం మొదలు నీ పలుకే నాకు వేదవాక్కు. ఆజ్ఞాపించము.
1: తల్లి తన కోసం ఏం కోరుతుంది నాయన? ఏది కోరినా తన బిడ్డల కోసం, వాళ్ళ ఆనందం కోసం.

ఇలాంటి క్లాసిక్ చిత్రాలు ఎన్ని వసంతాలు గడిచినా నిత్య నూతనం, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరం. ఇది ఆరు పదుల అందమైన రంగుల రాట్నం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తిలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మరి ఎక్కడుంది ఆ గ్రామం చెప్పేస్తాను. కేరళలో తిరువనంతపురం జిల్లాలో పల్లాంపుర, పుల్లాంపుర అని కూడా అంటారు. వారి భాషలో కాస్త ఒత్తులు మనకు అటు ఇటుగా ఉంటాయి. పుల్లాంపుర గ్రామం భారతదేశంలోనే 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీగా రికార్డు సృష్టించింది. అసలు ఎప్పుడు మొదలైంది, ఏంటి ఆ కథ, అవన్నీ తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి ఉదిత్ నారాయణ్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి చైతన్య స్ఫూర్తిలో 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ అయిన పుల్లాంపుర గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది ఈ అక్షరాస్యత మిషన్ అంటే, కోవిడ్ సమయంలో ప్రారంభమైన డిజి పుల్లాంపుర అనే ఒక చిన్న ఉద్యమం నేడు దేశమంతా ఒక ఫైర్ లాగా దేశాన్ని పూర్తిగా నిలిచిందనమాట. 2025 సంవత్సరంలో దేశంలోనే మొదటి 100% డిజిటల్ సాక్షరత కలిగిన రాష్ట్రంగా కూడా స్ఫూర్తిగా నిలిచింది కేరళ. ఈ విజయం ఎలా సాధ్యమైంది, అసలు ఎవరున్నారు దీని వెనకాతలంటే, ఎవ్వరూ లేరు, మనమే సాధారణ ప్రజలే ఈ విజయం సాధ్యమైంది అంటున్నారు. ఎవరో తెలుసా, ఎవరంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా విద్యా వాలంటీర్లుగా పనిచేసే మహిళా సంఘ గ్రూప్స్ వాళ్ళందరూ అనమాట. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు, మహిళా సంఘాలు వాలంటీర్లుగా మారి ఇంటింటికి వెళ్లి డిజిటల్ చదువు నేర్పించారట. డిజిటల్ చదువు అంటే మరి మనందరికీ, అంటే కొంతమంది గ్రామాల్లో పుస్తకం పట్టుకొని చదవడం రాకపోయినా ఫోన్లన్నీ మేనేజ్ చేస్తున్నాం కదా, ఫోన్లో సాధ్యమైనంత వరకు బిల్స్ పేమెంట్ చేస్తున్నాం, అన్ని మేనేజ్ చేస్తున్నాం కట, దాన్నే డిజిటల్ చదువు అని కూడా అంటారు. మరి వాళ్ళు ఏం చేశారు, ఇంటింటికి వెళ్లి డిజిటల్ చదువు నేర్పించారు. ఊర్లో ఉన్న 90 ఏళ్ల ముత్తవ్వలు తాతల దగ్గరికి వెళ్లి మరి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి అవన్నీ నేర్పించారట. ఎందుకు నేర్పించాలి, ఫోన్ వాడితే ఏంటవుతుంది, ఎందుకు ఫోన్ వాడక నేర్పించాలంటే, కరెంటు బిల్లుల దగ్గర

నుండి ప్రభుత్వ పథకాల వరకు వారికి ఏమేమి వస్తున్నాయి, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ఏమేమి వస్తున్నాయి అవన్నీ చూసుకోవాలంటే కూడా ఈ డిజిటలైజేషన్ కావాలని చెప్పి అవన్నీ నేర్పించారట. మరి టెక్నాలజీ అంటే కేవలం ఫోన్ చూసి రీల్స్ చేయడం లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూడడం ఒకటే కాదు, ఇలా కూడా ఉపయోగించవచ్చు అని నిరూపించారు పుల్లాంపుర గ్రామం. ఇదంతా బాగానే ఉంది పద్మిని, డిజిటలైజేషన్ బాగుంది, ఈ టెక్నాలజీతో ఎన్ని ప్రమాదాలు ఎన్ని కష్టాలు వస్తాయి అంటారా? అది కూడా ఆ కష్టాలని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించారు. మరి వాటిని ఎలా నేర్పించారో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మంచి చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం చిరంతన్ భట్ రచన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. స్టూడియో క్లాక్ సమయం 12:19 దాటి 3 సెకండ్లు.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి డిజిటలైజేషన్ బాగుంది, ఆ తర్వాత టెక్నాలజీ వల్ల వచ్చే నష్టాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చెప్తానన్నాను కదా. టెక్నాలజీతో పాటు వచ్చే ప్రమాదాల గురించి కూడా ఈ ఊరు ప్రజలకు ముందే నేర్పించారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ అవగాహన కార్యక్రమాలు, అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లా నిర్వహించారు ఈ వాలంటీర్స్ అందరూ. ముఖ్యంగా ఫేక్ లింక్స్, ఓటీపీ మోసాలు, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. అందుకే ఈ ఊరిలో 100% డిజిటల్ వాడకం ఉన్నా సరే ఎటువంటి సైబర్ మోసాలు జరగకుండా 0గా ఉన్నాయి, అంటే అచ్చంగా శూన్యంగా ఉన్నాయట. ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంది కదా ఈ మిషన్ గురించి వింటూ ఉంటే. మరి ఇది ఎంత పాపులర్ అయిందంటే కేరళ రాష్ట్ర IT మిషన్ దీన్ని ఒక మోడల్ గా తీసుకుంది. పుల్లాంపుర పంచాయతీ తయారు చేసిన ట్రైనింగ్ మెటీరియల్ ని, ఆ మాడ్యూల్స్ నే వాళ్లు బేస్ గా వాడుకున్నారు. ఒక చిన్న పంచాయతీ సాధించిన ఈ విజయం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిజి కేరళం ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగానే ఆ పుల్లాంపుర గ్రామ పంచాయతీయే కాకుండా కేరళ రాష్ట్రం దేశంలోనే మొదట 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఇది ఎంత స్ఫూర్తిదాయకమైన విషయం కదా. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి? మీకు ఏమనిపిస్తోంది ఇది వింటూ ఉంటే నాకు మెసేజ్ చేయండి. 0402324852 ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను.

0: బలగం చిత్రానికి మంగ్లీ రామ్ మిర్యాల అలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సిసరిలియో. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:25 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ఆదర్శ గ్రామాల గురించి వింటున్నప్పుడు ఐకమత్యమే మహాబలం కదా. అందరూ ఒక్క మాట మీదే ఉన్నారు, వారి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టారు. అయితే టెక్నాలజీలోనే కాదు, కేంద్ర జల మంత్రిత్వ శాఖ వాళ్లు కూడా బెస్ట్ విలేజ్ పంచాయతీగా ప్రథమ బహుమతి ఇచ్చారు ఈ పులాంపుర గ్రామానికి. 600కు పైగా చెరువులను పునరుద్ధరించి వేలాది మొక్కలు నాటి పర్యావరణంలో కూడా 1గా నిలిచింది ఈ గ్రామం. భారత ప్రభుత్వం, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధులు పుల్లాంపురాని మోడల్ గ్రామంగా తీసుకోమంటున్నారు, రోల్ మోడల్గా తీసుకోమంటున్నారు దేశంలో అందరికీ. ఇదంతా సరే, ఏదో శ్రీమంతుడి సినిమాలో చెప్పినట్టు ఊరు నుండి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయాలి కదా, లేదంటే లావైపోతాం. అలాగే మనం కూడా ఆలోచిద్దాం, మనం చదువుకున్న స్కూల్స్కి, మనం వెళ్ళిన ఆ క్లాస్ రూమ్స్కి ఆ రోజులు ఎంత బాగుంటాయి కదా. ఏదైనా చేద్దాం, మనకి సాధ్యమైన సహాయం చేద్దాం, చేస్తే బాగుంటుంది కదా. మరి ఆ స్ఫూర్తితో ఇది ముందుకు సాగిపోదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. మీ అందరికీ నచ్చుదని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 కు ఈట్ ఫిట్ లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్ లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ హై ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధానమంత్రి ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా

మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్ధరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని, ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు
జపాన్.

జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది.

0: నాయకత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మనో బాకర్ షూటింగ్ లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల రెండు రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్ లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 22 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జీవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఏం చెప్పబోతోంది పద్మిని, ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతోంది అని వెయిట్ చేస్తున్నారు కదా. చెప్తాను. మన ఇంట్లో పూజ జరిగినా, ఎలాంటి శుభకార్యం జరిగినా మొదట ఏం గుర్తొస్తుంది? పళ్ళు, పువ్వులు. ఇంకా ఇంకేం గుర్తొస్తుంది? కొబ్బరికాయ గుర్తొస్తుంది, కొబ్బరి బొండం గుర్తొస్తుంది కదా. కొబ్బరి చెట్టుని కల్పవృక్షానికి కూడా అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, కాస్త ఒంట్లో బాగుండకపోయినా, నీరసంగా అనిపించినా కొబ్బరి నీళ్లు తాగితే అబ్బా ఎంత హుషారుగా ఉంటుంది కదా, ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్గా. మరి ఈరోజు అలాంటి ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్, ఒక సూపర్ ఫుడ్ అయిన కొబ్బరి గురించి ఎన్నో విశేషాలు, దాంట్లో ఉన్న పోషకాల గురించి మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ తెలియాలి, వినాలి అంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జార్జ్ రెడ్డి చిత్రానికి మంగ్లీ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సురేష్ బొబ్బిలి, రచన మెట్టుపల్లి సురేందర్. ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:45 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
0: సూపర్ ఫుడ్, కొబ్బరిలో ఉన్న పోషక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇవి శరీరంలో అది తిన్న వెంటనే ఫ్యాట్స్ గా మారకుండా లివర్ ద్వారానే నేరుగా గ్రహించబడతాయట. ఇదంతా మనకి పోషకాహార వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకనే కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే తక్షణంగా శక్తి వస్తుందట. ఇందాక అనుకున్నాం కదా ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ అని, అందుకనే తక్షణ శక్తినిస్తుందట. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, కొబ్బరిలో మన ఎముకల బలానికి కావలసిన మ్యాంగనీస్, రక్తాన్ని పెంచే ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయట. నరాలు కండరాలు పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ కొబ్బరిలో. ఇవి ఒకటే కాదు, పోలడని విటమిన్స్ కూడా ఉంటాయట. విటమిన్ సి, బి కాంప్లెక్స్, ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇవ్వడమే కాకుండా తిన్న ఆహారాన్ని అతి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయట. మరి ఇంకా బోలెడన్ని పోషక విలువలున్నాయి ఈ కొబ్బరిలో. ఇందుకీ మీరెలా ఇష్టపడతారు ఈ కొబ్బరిని తినడానికి? మీరు ఏ విధంగా వాడతారు? నాకు వాట్సాప్ చేయండి 0402-3248-52 ఈ నంబర్కి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు?
4: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలా తుడిపేయాలా?
3: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. రచన మెట్టపల్లి సురేంద్ర, సంగీతం సురేష్ బొబ్బిలి. మనకి శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. మరి మీరు ఎలా వాడతారు కొబ్బరి అంటే, పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి మనకు సందేశం పంపించారు. వారు రోజు పచ్చి కొబ్బరిని తీసుకుంటారట. నా ఆహారంలో తీసుకునేలా చూస్తాను, ఆరోగ్యానికి మంచిది అంటూ మనకు సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ కొబ్బరి విశేషాలు ఏంటి, దీని వెనుకున్న పోషకాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా కీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: 8 ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:52 దాటి 13 సెకండ్లు. మరి కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ని కూడా పెంచుతాయంటున్నారు వైద్యులు. పూర్వం ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఈ కొబ్బరి నీళ్ళని సంజీవినిగా వాడారట. అవునండి, మీరు వింటుంది నిజమే. కొబ్బరి నీళ్ళని సంజీవినిగా ఎలా వాడారు చెప్తాను. ప్రకృతి ఇచ్చిన సంజీవిని కొబ్బరి నీరు. ఆ కొబ్బరి నీరునే బ్లడ్ ప్లాస్మాగా వాడారట ప్రపంచ యుద్ధ సమయంలో. 2వ ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన సైనికులకు సెలైన్ అందుబాటులో లేనప్పుడు డాక్టర్లు వైద్యులు నేరుగా కొబ్బరి నీళ్లనే సెలైన్ ద్వారా ఎక్కించారట. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ మన రక్తంలోని ప్లాస్మాతో సమానంగా ఉంటాయట. అందుకే కదా సంజీవిని అన్నారు. అందుకే ఇది ప్రకృతి ఇచ్చిన సెలైన్ వాటర్ అన్నమాట. ఇది సంగతి. మనం కొబ్బరి నీళ్ళు తాగిన వెంటనే అందుకే అంత ఉత్సాహంగా అంత ఎనర్జెటిక్గా తయారవుతాం. మరి కొబ్బరికాయ తల్లిపాలతో కూడా సమానం అంటున్నారు పోషకాహార నిపుణులు. అదేంటో ఆ విశేషం ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

0: పుష్ప 2 చిత్రానికి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈట్ ఫిట్ లో కొబ్బరి ఒక సూపర్ ఫుడ్ గా, దాని వెనుక ఉన్న పోషకాల గురించి చెప్పుకుంటున్నాం. చాలా మంది శ్రోతలు మనకి సందేశం పంపించారు, కొబ్బరి లడ్డూని తింటాము, అలాగే పచ్చి కొబ్బరిలో బెల్లం కలుపుకొని తింటాం, బాగుంటుంది అంటున్నారు. ఎవరంటున్నారు? నార్కెట్పల్లి మండలం నిమ్మానిక్రమం నుండి పునా వెంకటేశం హేమలత మనకు సందేశం పంపించారు. అలాగే మనకి నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు, కొబ్బరికాయ అంటే స్వచ్ఛతకు రూపం, లక్ష్మీదేవిగా భావిస్తాం మేము అంటున్నారు. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకి సందేశం పంపించారు, మేము ప్రతి వారంలో 2-3 సార్లు తప్పకుండా కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కల్ని ఏదో ఒక రూపంగా తీసుకుంటామంటున్నారు. తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకీ ఈ పాట ముందు నేను చెప్పాను కదా, కొబ్బరికాయ తల్లిపాలతో సమానం అంటారు వైద్యులు, ఎందుకో చెప్తానన్నాను కదా. ఎందుకంటే కొబ్బరికాయలో లారిక్ యాసిడ్ అనే ఒక అద్భుతమైన రసాయనం ఉంటుందిట. ఇది తల్లిపాలలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. మళ్ళీ అంత మొత్తంలో కొబ్బరిలోనే ఉంటుందిట. మన శరీరంలో ఈ లారిక్ యాసిడ్ అనేది వెళ్ళినప్పుడు వైరస్ బ్యాక్టీరియాలతో పోరాడి మనకి రోగ నిరోధక శక్తిని పెంచేలా చేసి సూపర్ స్ట్రాంగ్ గా చేస్తుంది ఈ సూపర్ ఫుడ్. మరి ఎంత గొప్ప విషయం కదా, మనందరం తినాలి తప్పకుండా. ఇందుకీ ఇంకొక శ్రోత మనకి సందేశం పంపించారు, మీరు ఎలా ఇష్టపడతారు మేడం, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా అంటే, నేను కూడా కొబ్బరిని కొబ్బరి లడ్డూలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, అలాగే నాకు ఇష్టం. మరి కొబ్బరి గురించి మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వన్ అల్పించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. మరి మా ఇంటి బంగారం లాగే ప్రకృతి ఇచ్చిన బంగారం ఈ కొబ్బరికాయ. ఈ పాటలు గమనిస్తే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అందంగా ఉంటారు ఆడపిల్లలందరూ, ఆడుకుంటూ ఉంటారు కదా. మరి సడన్ గా 8 ఫీట్ నుంచి అందానికి ఎందుకు మాట్లాడుతున్నారు పద్మిని అనుకుంటున్నారు? చెప్తాను, సౌందర్యానికి కూడా ఒక మంచి దోస్త్ ఈ కొబ్బరి. చర్మానికి, జుట్టుకి కొబ్బరి నూనె ఎంత మేలు చేస్తుందో మనం చెప్పుకోనక్కర్లేదు. చిన్నతనం నుండి మన ఇంట్లో బామ్మలు, తాతలు అందరూ కూడా ఏమొచ్చినా, కాళ్ళు పగిలినా, చేతులు పగిలినా, ముఖ్యంగా శీతాకాలంలో మన వింటర్ వచ్చినప్పుడు కొబ్బరి నూనె రాసుకోండి, కొబ్బరి నూనె రాసుకోండి అని అనేవారు కదా. అది చిన్నప్పుడు అదొక జ్ఞాపకం. మీరు గమనిస్తే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె గడ్డకట్టేది, దాన్ని తీసుకెళ్లి చిన్న కొవ్వొత్తు పెట్టి వేడి చేసి ఆ నూనె కరిగాక అది రాసుకునేవాళ్ళం. అది కూడా ఒక జ్ఞాపకమే కదా. మరి అందుకే చెప్తున్నారు, ఆ కొబ్బరి నూనె సహజమైన మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది, చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు భద్రంగా మారి ఆ మర్దన చేసుకున్నప్పుడు ఆ మసాజ్ కి కూడా జుట్టు రాలకుండా ఉంటుంది. మరి ఇన్ని పోషకాలున్నాయి, ఇన్ని సౌందర్య రహస్యాలున్న కొబ్బరిని తప్పకుండా మనం రోజు వాడాలి. కొబ్బరిని ఏ రూపేణైనా, కొబ్బరి పాలు, కొబ్బరి నీరు, కొబ్బరి నూనె ఏదైనా సరే, కానీ ఇంత మంచి చేస్తుంది కదా, ఎలా పెడితే అలా వాడకూడదు. కొంతమంది అస్సలు ఈ కొబ్బరిని వాడకూడదు అని అంటున్నారు వైద్యులు. ఎవరు వాడకూడదు ఈ పాట తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన పాట విన్నారు. మరి కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా సరే కొంతమంది వాడకూడదు అని వైద్యులు చెప్తున్నారని చెప్పాను కదా. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, తీవ్రమైన మధుమేహం ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు వారి పర్సనల్ వైద్యుల్ని సలహా మేరకు మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ప్రకృతిలో దొరికే సిరి కొబ్బరి. ప్రకృతిలో దొరికేవన్నీ మంచివే కనుక మనం కూడా

0: ప్రకృతిని గౌరవించుకోవాలి, ప్రకృతి ఇచ్చే వరాలని తీసుకోవాలి. ఎప్పుడు ఏం తిన్నా గుర్తుపెట్టుకోవాలి, మితం హితం. సో మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కొబ్బరి గురించి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ రేడియోని ఇస్తాం పద్మిని.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2వ రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్ పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈరోజు 4 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వివరాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2వ రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా సభ్యులకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలెవరని ప్రశ్నించారు. ఈరోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ,
3: ఏ విధంగా హౌస్ నడపాలని బెదిరింపు ధోరణితో ప్రతి సందర్భంలో ఆ విధంగా స్పీకర్ ని బెదిరింపు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష, ఇది సరికాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక సభలలో ఇక్కడున్న కేటీఆర్ గారు చూసిండు, ఇక్కడున్న హరీష్ రావు గారు చూసిండు, ఇక్కడున్న ప్రశాంత్ రెడ్డి గారు చూసిండు అధ్యక్ష. ఎట్లా వస్తారు వీళ్ళు, ఏం సంగతి అని మాట్లాడే యువ శాసనసభ్యుడు అధ్యక్ష. దిస్ హౌస్ ఇస్ ఎవ్రీబడీస్.
2: మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు వెనక ఉండి నడిపించిన వారి అసలు రంగు బయటపడాలని స్పష్టం చేశారు.
4: మహిళా శాసనసభ్యుల పట్ల ఒకవేళ పోలీస్ దురుస్థానం ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళ మీద ఉన్న కేసు ఇవాళ పెట్టేయమని ఉంటే తీసేయండి సార్. మిగతా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కొట్టినటువంటి శాసనసభ్యులను, ఎమ్మెల్సీలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం సార్.
2: సభ జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు తూసుకెళ్లగా స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వాయిదా వేశారు. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు అసెంబ్లీకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్ ఛాంబర్ కు వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన్ని ఓదార్చారు. అసెంబ్లీ తొలిరోజు అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మహిళా అధికారులు ఎదుట అంగీలు విప్పి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు స్పీకర్ ను అసభ్య పదజాలంతో దూషించి తెలంగాణ సమాజాన్నే అవమానపరిచారని ఆరోపణలు వచ్చారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం స్పీకర్ కు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా యువత ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన 85వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో మాట్లాడుతూ,
5: अंतिम निर्णय मनुष्य को अपनी समझ, नैतिक मूल्य, संवेदनशीलता और करुणा के आधार पर लेना चाहिए। कभी भी अपने को नौकरी तलाशने वाले नहीं बल्कि रोजगार को पैदा करने वाले एंटरप्रेन्योर्स के और सामाजिक समस्याओं का समाधान खोजने वाले इनोवेटर्स

0: के रूप में देखना चाहिए, बनना चाहिए.
1: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ స్వర్ణ పతక విజేతలకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్పీకర్ ఓఎస్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్ లో వీరిపై కేసు నమోదైంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తాతా మధును ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసు నమోదైంది. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ చావు గురించి రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని, ఆయనపై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కోవా లక్ష్మి మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు మగ పోలీసులను పెట్టి అవమానించారని, అసెంబ్లీ గేటు వద్ద బ్యారికేట్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కిందపడ్డారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకుని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల వివరాలను ఈ రోజు హైదరాబాద్ పీఐబీలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ప్రకటించారు. తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సాంస్కృతిక పోటీల విజేతల బృందం 2027 జనవరి 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే జాతీయ యువజనోత్సవంలో తెలంగాణ రాష్టం తరఫున పాల్గొంటుందని తెలిపారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీలు ఇప్పటికే ప్రారంభమైనట్లు మై భారత్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అన్వేష్ వెల్లడించారు. 15 నుంచి 29 ఏళ్ల వయసు గల యువతతో పాటు యంగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. రంగారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ భాసుత్కర్, హైదరాబాద్ డిస్టిక్ట్ యూత్ ఆఫీసర్ శశాంక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ను అవమానించిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ పదవిని అవమానించడం అంటే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించడమని, తాతా మధు వ్యాఖ్యలపై హరీష్ రావు, కేటీఆర్ క్షమాపణ చెబుతారని భావించామని, కానీ విచారం కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలిన అధికారికి మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సీపీఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించారు. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలగా, పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పాత పరిష్కరించిన కేసు రికార్డుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసినట్టు ప్రకటించింది. 2005 ఆగస్టు 12 నుంచి 2021 మార్చి 20 వరకు గల మొత్తం 51,898 రికార్డులను ధ్వంసం చేయనున్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షణ్ 2026లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు అరుదైన గుర్తింపు లభించింది. 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సంగారెడ్డి 8, నల్గొండ కార్పొరేషన్ 10వ స్థానాల్లో నిలిచాయి. 30,000 లోపు జనాభా ఉన్న వార్డుల కేటగిరీలో నల్గొండలోని 16వ వార్డు ఈ ఏడాది జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుని 20 లక్షల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సెరికల్చర్ అధికారి జగన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టుతోటల రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ది చేసిన ఉత్పత్తులను ఉపయోగించి షెడ్డు నిర్వహణ పద్దతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటి అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న మందుల తాకిడి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు.

0: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ రేయుడును భారీ రాస్తారోకో నిర్వహించాయి. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పునర్వసు నక్షత్రం సందర్బంగా నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు. 11 మంది వేద పండితులు, 365 జ్యోతులు లింగాకారంలో వెలిగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల వివరాలను నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. తుది నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ శాసనసభ శాసనమండలి రెండో రోజు సమాపేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్ పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. షో టైం కి స్వాగతం అంటూ అప్పుడే నాకు స్వాగతం చెప్తున్నారు శ్రోతలందరూ. ఎస్, షో టైం కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైం లో ఎలా పాల్గొనాలి? ఎలా పాల్గొనాలంటే నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఇంకా దయచేసి ఇంకేమీ పంపించొద్దు. ఈ రెండింటినీ 0402-234-8852 ఈ నంబర్కు సందేశం చేయడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైం ను మొదలు పెట్టేసుకుందాం. ఈ రోజు కూడా ఇప్పట్లాగానే మంచి మంచి ప్రశ్నలతో నేను స్టూడియోలో సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్స్ తో సిద్ధంగా ఉండండి. షో టైం లో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైం కి స్వాగతం అంటోంది మళ్ళీ పునఃస్వాగతం. కొంచెం కాస్త కొన్ని సెకండ్లు టైం ఇచ్చాను, ఎందుకంటే ఇప్పుడే రేడియో ఆన్ చేసి కొంతమంది ట్యూన్ చేసి ఉంటారు కదా. మరి షో టైం లో వస్తుంది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న మన నేతన్నలకు సంబంధించింది. మొదటి ప్రశ్న ఏంటంటే, మన దేశంలో ఎన్నో చేనేత రకాలు, మగ్గాలు ఉన్నాయి. చాలా చేనేతలకి జీఐ ట్యాక్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, మన చాలా మందికి తెలుసు ఆ విషయం. ఉదాహరణకి పోచంపల్లి, కాంచీపురం, మన గద్వాలకి, తర్వాత బెనారస్కి, ఇలాగా చాలా చేనేతలకి జీఐ ట్యాగ్స్ ఉంటాయి, అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్ అన్నమాట. సుమారు 100 పైగా ఈ చేనేతలకి జీఐ ట్యాగ్స్ ఉన్నాయి, చేనేత ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, హ్యాండ్లూమ్స్ చేనేతలు అన్నిటికీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క పవర్లూమ్ పై తయారయ్యే ఉత్పత్తికి కూడా జీఐ ట్యాగ్ ఉంది. అంటే చేనేత కాకుండా, హ్యాండ్లూమ్ కాకుండా పవర్లూమ్ పై తయారయ్యే ఒక ఉత్పత్తికి ఈ జీఐ ట్యాగ్ ఉంది మన భారతదేశంలో. అది ఏంటి మీకు తెలిస్తే 0402-234-8852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అయ్యో అయ్యో అయ్యో, ఏమైపోయింది? మన వివిధ భారతి శ్రోతలందరికీ ప్రశ్న జాగ్రత్తగా వినాలి కదా. అందరూ ఒకటే పంపించారు. మీకు తెలుసా, ఒకే ఒక్కరు సరైన సమాధానం పంపించారు. మళ్ళీ ప్రశ్న చెప్తాను, ఒక్కసారి వినండి. హ్యాండ్లూమ్ అంటే చేనేత కాకుండా మన దేశంలో పవర్లూమ్పై తయారైన చీరకి ఉన్న జిఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక్క ఉత్పత్తి ఉంది మన దేశంలో, అది ఏంటి? ఇంతకీ సరైన సమాధానం ఎవరు చెప్పారు? పానుగంటి రవిగౌడన్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ బిహెచ్ఎల్ నుండి మనకు సందేశం పంపించారు. మరి మరొకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, ఇదే ప్రశ్నకి సరైన సమాధానం పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన నేతన్నలకి అత్యంత ఇష్టమైన ప్రశ్నగా నేను అనుకుంటాను. పవర్లూమ్పై తయారైన ఒక చీరకి జిఐ ట్యాగ్ ఉంది. ఎందుకంటే అన్నిటికీ, హ్యాండ్లూమ్స్ ఉన్న వాటికి జిఐ ట్యాగ్ ఉంటుంది. మరొకసారి ప్రయత్నించి సమాధానాలు పంపించండి. ఈ పాట తర్వాత సరైన సమాధానం చెప్తాను.

ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:33. మాకు తెలియటం లేదు మేడం గారు అంటూ చాలా మంది సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, తెలియకపోయినా ఈ రోజు ఒక మంచి కొత్త విషయం నేర్చుకుందాం. ఎప్పుడు అన్ని తెలిసినవే షో టైమ్ లో వస్తాయని కూడా అనుకోకూడదు, కానీ సరైన సమాధానాలు ఇంకో ఇద్దరు కూడా పంపించారు. ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి మనకి వారితో పాటు రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నుండి సరైన సమాధానాలు పంపించారు. సరే, రైట్ ఆన్సర్ ఏంటంటే మైసూర్ సిల్క్. ఎస్, మన దేశంలో తయారయ్యే పవర్లూమ్ ఉత్పత్తికి జీఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక్క సిల్క్ మైసూర్ సిల్క్ అన్నమాట. ఎందుకంటే అప్పట్లో మైసూర్ మహారాజా గారు మొదట్లో పట్టు నేత ఫ్యాక్టరీ కోసం 32 పవర్లూమ్ మెషిన్స్ ని దిగుమతి చేశారట. అలా జీఐ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అదే పద్ధతిని మన భారతదేశం ప్రభుత్వం కూడా ఆమోదించిందిట. ఇంకో విషయం ఏంటంటే

కేవలం కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే పవర్ లూమ్స్ కి మాత్రమే ఈ జిఐ ట్యాగ్ ఉంటుందన్నమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. బాగుంది కదా, ఇలాంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలేమో. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట, మన భారతదేశంలో ఉన్న అన్ని హ్యాండ్లూమ్స్ కి జిఐ ట్యాగ్స్ ఉంటాయి, కానీ పవర్ లూమ్ కి జిఐ ట్యాగ్ ఉన్నే ఒక సిల్క్ ఏదైనా ఉంది అంటే అది మైసూర్ సిల్క్ మాత్రమే. మరి షో టైంలో తర్వాత ప్రశ్న అయినా మాకు సులువుగా అడగండి అంటూ అప్పుడే చాలా మంది శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. సరే, షో టైంలో రెండవ ప్రశ్న సినిమా ప్రశ్న. ఇది కొంచెం సులువుగానే ఉంటుంది నాకు తెలిసి, మీ అందరూ కూడా మీ పేర్లు చదివే అవకాశం నాకు కలిగిస్తారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది? అంటే డబ్బింగ్ సినిమా కాదు సుమి, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా పేరేంటి తెలిస్తే 0402-23-2408 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:40, అప్పుడే 1:40 అయిపోయింది అన్నట్టుంది కదా. మరి శ్రోతలు ఈ ప్రశ్నకు మాత్రం సూపర్ గా సమాధానం చెప్పేశారు, సెంచరీ కొట్టారని చెప్పాలి, ఎందుకంటే 100 మెసేజెస్ వచ్చాయండి. ప్రశ్న ఏంటంటే, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది అని అడిగాను. కొంతమంది కాస్త తడబడ్డారు, బట్ చాలా మంది సరైన సమాధానాలు చెప్పారు. ముందు ఎవరు సరైన సమాధానాలు చెప్పారో వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత దాని ఆన్సర్ చెప్తాను. రాము బల్కంపేట నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, పాలెంపోలే యాలగడ్ నుండి, దొర్నాల బాలాజీ వనస్థలపూర్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఆర్మూర్ నుండి, శిరీష శ్రవంతి సుశీల్ చింతల్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, శ్రీనివాస్ తుకారాం గేట్ నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, నరసింహమూర్తి గారు మేడ్చల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడన, దోర్నాలు సుదర్శన్ అంకుశాపురం నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, పునా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్, రోజా మెర్సీ మూసపేట నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. ఎవరు? బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుండి పంపించారు. ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ వచ్చాయి, కానీ తొందరగా వచ్చిన ఆన్సర్స్ ఇవే కాబట్టి వీళ్ల పేర్లు చదవడం జరిగింది. మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు కదా. 1995 April 28 విడుదలైన శుభ సంకల్పం కమల్ హాసన్ గారి చివరి స్ట్రైట్ తెలుగు సినిమా. ఇంకో విశేషం ఏంటంటే, కళాతపస్సు విశ్వనాథ్ గారు తొలిసారిగా నటించిన చిత్రం కూడా అదే. చాలా బాగుంటుంది సినిమా కదా. 5 నంది పురస్కారాలు, 3 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పొందిన చిత్రం శుభ సంకల్పం. ఇది షో టైంలో 2వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న వచ్చేస్తూ ఉంది. ఇది కాస్త జనరల్ ప్రశ్న, మీరందరూ హాయిగా సమాధానాలు రాయొచ్చు. మనం చిన్నప్పటి నుండి బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాం కదా. సినిమాలు అంటేనే ఇష్టం, అందులో మనకి ఇష్టమైన హీరోల సినిమాలంటే మళ్ళీ మళ్ళీ చూస్తాం, ఆ పాటలు మళ్ళీ మళ్ళీ వింటాం, గుర్తుపెట్టుకుంటాం కూడా. చిన్నతనంలో గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళం? పాటల పుస్తకాలు కనుక్కొని గుర్తుపెట్టుకునేవాళ్ళం కదా. మరి దానికి సంబంధించే ఈ ప్రశ్న, చిన్నతనంలో మీరు మొట్టమొదటిగా కొనుక్కున్న పాటల పుస్తకం గుర్తుంటే ఆ పాటల పుస్తకం ఏదో నాకు వాట్సాప్ చేయండి. 0402324085204023240852. మీరు చిన్నతనంలో కొనుక్కున్న మొట్టమొదటి పాటల పుస్తకం ఏదో, సినిమా పాటల పుస్తకం పేరు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిర్ణయం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. మరి షో టైంలో తర్వాత నేను అడిగాను, మీరు మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం ఇంకా మీ దగ్గర ఉందా అది కూడా చెప్పండి. పాటల పుస్తకం పేరేంటి అంటే ఇంతమంది శ్రోతలు స్పందించారు, నేను వీళ్ళందరి పేర్లు ఎలా చెప్పగలను? సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. దయచేసి పంపించిన వాళ్ళు మాత్రం మళ్లీ మళ్లీ పంపించుకోండి, మీ ఆన్సర్ అనేది కిందకు వెళ్ళిపోతుంది. మరి కర్ణాటక రాష్ట్రం చెన్న తిరుపతి నుండి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? అశ్విని రమేష్ రాస్తున్నారు, వారి శుభ సంకల్పం అని రాస్తున్నారు. వెంకటేశ్వరి రాణి ప్రగతి నగర్ నుండి రాస్తున్నారు, పెళ్లి సందడి మేము కొనుక్కున్న మొట్టమొదటి పుస్తకం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి రాస్తున్నారు, లవకుశ సినిమా పుస్తకం పాటల పుస్తకం నా దగ్గర ఉంది, నేను మొట్టమొదటిసారి అంటున్నారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, అందాల రాముడు అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన అందాల రాముడు అంటున్నారు. ఇక జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, లవకుశ పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను, పాపం పసివాడు పుస్తకం కొనుక్కున్నాను అంటున్నారు. ఎవరు? వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. ఇంకా రాజా సినిమా పాటల పుస్తకం నా మొట్టమొదటిది అంటున్నారు. చింతా శ్రీనివాస్ గారు షాపలి నుండి. ఇక ఎర్రమల్లెలు, ఎర్రమల్లెలు అనే పాటల పుస్తకం ఉండేది నా దగ్గర అంటున్నారు. ఎవరు? యలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య భూదాన్ పోచంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. ఘంటసాల గారు పాటల పుస్తకం కొనుక్కున్నానండి, అదే మొదటి అంటున్నారు. సిరికొండ నుండి తాళ్ల గీత రాజలింగం మరియు వారి కుటుంబ సభ్యులు రాశారు. ఇక జగదీష్ రాస్తున్నారు, విజేత చిరంజీవి గారు నటించిన విజేత నా ఫస్ట్ పాటల పుస్తకం అంటున్నారు. కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్ రాస్తున్నారు, స్వయంవరం అంటూ. ఇక ఘరానా ముగుడు అంటూ రాస్తున్నారు, భాస్కర్ గారు పెడర్ నుండి మనకు సందేశం పంపించారు. ముద్దుల మామయ్య ఇదే పాటల పుస్తకం అంటున్నారు. ఎవరు? మాదస సత్యనారాయణ గారు మనకి టాయిగర్ నుండి సందేశం పంపించారు. ఇక నరసింహమూర్తి గారు ఏమంటున్నారంటే, మాతృదేవభావ పాటలంటే నాకు చాలా ఇష్టం, అదే నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం అంటున్నారు. ఇక లక్ష్మీ విజయలక్ష్మి కల్పతరు ఎర్రగడ్డ హైదరాబాద్ నుండి రాస్తున్నారు, పూజ బందిపోటు. అవును, అప్పట్లో రెండు సినిమాలు ఒకే పుస్తకంలో వచ్చాయి కదా, పూజ బందిపోటు ఈ రెండు ఉన్న పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. శుభలగ్నం పాటల పుస్తకం కొనుక్కున్నాను నేను మొట్టమొదటిసారిగా అంటున్నారు. నరేష్ రోజా ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ ముసపేట నుండి మనకు సందేశం పంపించారు. ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ ఏం రాస్తున్నారు?

0: గేయాల పుస్తకం కొనుక్కున్నాను, అది కాదు మీరు పంపించాల్సింది. ఫస్ట్ కొనుక్కున్న పాటల పుస్తకం, సినిమా పాటల పుస్తకం ఏంటి అని అడిగాను. ఇంకా మునగాల బ్రదర్స్ ఎవరు రాస్తున్నారంటే ఆరాధన. నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్న ఆరాధన మరి చిరంజీవి గారిదా, ఎన్టీ రామారావు గారిదా, అకినే నాగేశ్వరరావు గారిదా, అది కూడా రాయాలి కదా. మరి నా జ్ఞాపకం తలంబ్రాలు సినిమా పుస్తకం. ఈ పాటల పుస్తకం నా దగ్గర ఉంది, అది చాలా ఇష్టం అంటున్నారు. ఆర్మో నుండి రాధా గారు మనకు సందేశం పంపించారు. లవకుశ సినిమాకి మా గురువు గారు తీసుకెళ్లారు. అక్కడ సినిమా థియేటర్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ పాటల పుస్తకం కొనిచ్చారు. ఇదే నా మొదటిది అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుండి రాస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ పరమానందే శిష్యులు కదా పాటల పుస్తకం నాకు మొట్టమొదటిది అంటున్నారు. సుచిత్ర నుండి మనకి సుభాషిణి గారు రాశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎస్ మా చిన్ననాటి జ్ఞాపకాలు కదా. బై ద వే నా దగ్గర కూడా నా మొట్టమొదటి పాటల పుస్తకం నేను కొనుక్కున్నది దాచుకున్న డబ్బులతో. జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకవైపు, కొదమసింహం ఇంకోవైపు ఉండేది. అది నా దగ్గర ఇప్పటికీ కూడా ఉంది, నా చిన్ననాటి జ్ఞాపకం అది. ఇక కల్వకుర్తి నాగర్కర్నూలు నుండి మనకి నేదూరు కళ్యాణాచారి గారు రాస్తున్నారు. ముద్దులు మామయ్య పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. ఇక చిన్నతనంలో ప్రేమాభిషేకం మా మొట్టమొదటి అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వందే మాత్రం పుస్తకం నా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు ఆడప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి సందేశం పంపించారు. మాయా బజార్ అంటూ మనకి శ్రీపతి బాబు గారు సందేశం పంపించారు బెంగళూరు నుండి. ఎస్ మరి బాగున్నారా. మేం చిన్నప్పుడు కొనుక్కున్న పాటల పుస్తకం దేవి సినిమా అట, దేవి సినిమా పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు. ఎవరు ఎవరో పేరు రాయలేదు, అజ్ఞాత శ్రోత. పండంటి కాపురం పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు గోధుమకుంట నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. భవాని వెంకట్ గారు రాస్తున్నారు. అల్లూరు సీతారామరాజు పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టంగా ఉండేది అంటున్నారు. ఎస్ అల్లూరు సీతారామరాజు గారు అంటే పాటలన్నీ బాగుంటాయి. ఇక కనకరావు గారు పెడ నుండి రాస్తున్నారు. పెళ్లి సందడి పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను. మరి అప్పలరాజు గారు పెడ నుండి ఏం రాస్తున్నారు, చిరంజీవి నటించిన గుండా సినిమా పాటల పుస్తకం మేము మొట్టమొదటిసారిగా కొనుక్కున్నామంటున్నారు. పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి భక్త తుకారాం అంటున్నారు. ఇక లవకుశ పాటల పుస్తకం 50 పాటలు పద్యాలతో నిండి ఉండేది అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద. మరి కృష్ణన్ రాజు గారు నటించిన రంగూన్ రౌడీ పాటల పుస్తకం మొదటిసారి కొనుక్కున్నాను నా చిన్నతనంలో అంటున్నారు. ఎవరు భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మని గుర్తు నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

ఎప్పుడూ పాత రోజులు బాగుంటాయి, ఆ రోజులు మళ్లీ రావు కదా. అందుకనే ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలతో మళ్లీ ఆ జ్ఞాపకాల్లోకి వెళితే ఎంత బాగుంటుంది కదా. మరి ఇంకొంతమంది శ్రోతలు కూడా మనకు సందేశం పంపించారు. ఏకవీర నా మొట్టమొదటి పాటలు పుస్తకం అంటున్నారు, నాగభూషణ్ గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి. తెలుగు వాచకం అంటున్నారు, గద్వాల జిల్లా నుండి. సినిమా పుస్తకం అడిగాను కదండి, ప్రదీప్ కుమార్ గారు మహేష్ గారు సందేశం పంపించారు. నవరాత్రి సీనియర్ ఏఎన్ఆర్ గారు నటించింది అంటున్నారు, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి. తెల్లా పెళ్లమ్మ ఇది నా మొదటి పుస్తకం అంటున్నారు, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. బొబ్బిలిపల్లి సినిమా పాటల పుస్తకం అంటున్నారు, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మోనిక బాలు వినయ్. ఇక నా చిన్నతనంలో మహారాజు సినిమా పాటల పుస్తకం ఉండేది, ఆ పాటలు బాగుండేవి అంటున్నారు. పీర్సాది గుడా నుండి శ్రీనివాస్ గారు పంపించారు. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ్ గారు పంపించారు, పెదరాయుడు సినిమా పాటల పుస్తకం కొనుక్కున్నాను నా స్కూల్ టైంలో అంటున్నారు, బాగుంది. నార్కెట్పల్లి మండలం నెమ్మారు నుండి పున్న వెంకటేశం హేమలత ఏం రాస్తున్నారు, కలియుగ పాండవులు సినిమా ఖైదీ ఈ రెండు కలుపున్న పుస్తకం ఉండేది, అదే ఫస్ట్ నేను కొనుక్కున్నాను అంటున్నారు. వావ్, అవును అప్పట్లో రెండు సినిమాలు కలిపి ఒకటి ఉండేది. దసరా బుల్లోడ్ సినిమా పాటల పుస్తకం నా మొదటిది అంటున్నారు, జరిపోతులు బుచ్చయ్య గారు తరాలపల్లి నుండి. ఇక భక్త ప్రహ్లాద పాటల పుస్తకం మొదటిది అంటున్నారు, పాలెం పూలయ్య గారు అలగడ నంద్యాల నుండి. చాణక్య చంద్రగుప్త పాటల పుస్తకం అప్పట్లో నా దగ్గర ఉండేది అంటున్నారు, పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య. సంగీత శ్రవణ్ కుమార్ ఏం రాస్తున్నారు, స్టేట్ రౌడీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అది ఉండేది అంటున్నారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ గారికి వరంగల్ దయానంద్ కాలనీ నుండి రాస్తున్నారు, దానవీరి సూరకన్న పాటలు పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను అంటున్నారు. వావ్, మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి పండంటి కాపురం రంగురంగుల యాక్టర్ ఫోటోతో ఉండేది అంటున్నారు, ధనరాజ్ సునీత ఓల్డ్ శివగంగా నగర్ నుండి. ప్రేమ ఖైదీ నా మొదటి పుస్తకం అంటున్నారు, క్యాదరి వీరేష్ రాజౌలి మండలం నుండి. దసరా బుల్లోడ్ అంటున్నారు, జుబ్లక్పల్లి నుండి చక్రపాణి చందన. ఇంకా ప్రేమ పావురాలు నేను మొట్టమొదటి కొన్న పుస్తకం అంటున్నారు, దోనాల బాలరాజు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. మంగమ్ గారు మనోడు అంటున్నారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. ఇంకా తల్లా పెళ్ళమ్మ మొట్టమొదటిసారి కొనుక్కున్నాను అంటున్నారు, శ్రీహరి గారు వినాయక నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా తాతమ్మ కళ అంటున్నారు, ఎవరు రాశారంటే దోర్నాల సుదర్శన్ గారు రాశారు అంకుశాపురం నుండి. చాలా పాటల పుస్తకాలు ఉండే మొట్టమొదటిసారిగా అది కొనుక్కున్నాను. ఇక కొండపల్లి రాజా అంటున్నారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. ఇంకా చాలా మంది శ్రీరామ్ హనుమానులు రాశారు, అల్లూరు సీతారామరాజు అంటున్నారు, ఇంకా చాలా మంది రాశారు. ఇంకా చదవడం కొంచెం కష్టమే, రాసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. నోము పాటల పుస్తకం అంటున్నారు, ప్రేమ కళావతి ఆర్మూర్ నుండి.

0: ఇంకా ఎవరు రాశారంటే, అంతే, ఇంకా బిజిలి వెంకటేష్ గారు రాశారు. ఏంటి రాశారు, ఖైదీ బాబాయ్ నా మొట్టమొదటి పాటలు పుస్తకం అంటున్నారు. ఇది ఇవాళ షో టైం. ఇంకా చాలా మంది శ్రోతలు రాస్తున్నారు, రాస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు. షో టైం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తోంది మీ రేడియో నిస్తం పత్మిని. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2:15 శక్తిశీల్లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi lays foundation stone, inaugurates and dedicates to the nation development projects worth 35,000 crore rupees in Gujarat. Says India has emerged as a global manufacturing hub, producing its own advanced train and metro coaches. Prime Minister Modi to inaugurate and address the Global FinTech Fest, GFF 2026, in Mumbai this evening. Bombay High Court refuses to quash summons issued to Congress MP Rahul Gandhi in 2019 defamation case over his remarks against Prime Minister Narendra Modi. IMD forecasts heavy rainfall over Bihar, eastern Uttar Pradesh, Odisha, West Bengal and northeastern parts of the country today. And India wins 2 gold and 1 silver at the 2026 World Para Archery Series in Ahmedabad today. Prime Minister Narendra Modi today inaugurated and laid the foundation stone for various development initiatives worth over 35,000 crore rupees in Vadodara in Gujarat. The Prime Minister dedicated to the nation 3 key sections of the Western Dedicated Freight Corridor, marking the full completion and operationalization of the freight corridor network. PM Modi also flagged off freight train services from New Sarnand, New Makarpura, New Umargam and New JNPT along with a new passenger train service between Tanda Road and Vadodara connecting remote tribal regions of Alirajpur to the national rail grid. Addressing the huge gathering, the Prime Minister emphasized that India has emerged as a global manufacturing hub, now producing its own advanced train and metro coaches. Prime Minister Modi highlighted the rapid transformation of India's transport and logistics sector, calling the completion of over 2,800 kilometers of dedicated freight corridors a historic achievement for the 21st century India and a testament to the nation's changing work culture.
2: Aaj 2,800 kilometers se adhik ka dedicated freight corridor project pura ho gaya. ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
1: The Prime Minister pointed out that although the project was initially conceived in 2006, it suffered from years of inaction. Contrastingly, the accelerated execution over the past decade has completely transformed the national logistics ecosystem. Today, the freight corridor serves as a lifeline for the rapidly developing India.
2: ईस्टर्न और वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर देश के व्यापार कारोबार का मुख्य आधार बन रहा है. डेडिकेटेड फ्रेट कॉरिडोर तेजी से विकसित होते भारत की जीवन रेखा है. इसने भारत के ट्रांसपोर्टेशन सेक्टर का कायाकल्प कर दिया है.
1: Emphasizing the operational impact, the Prime Minister noted that separating freight traffic from passenger lines has drastically improved efficiency. He underlined that this massive reduction in travel time is driving substantial fuel savings, lowering environmental impact, and establishing a faster, cleaner supply chain for the entire nation.
2: इस वर्ष लाल किले से मैंने వికసిత్ భారత్ కే సంకల్ప కి సప్త ధార కా ఆహ్వాన్ కియా హై. ఇస్ సప్త ధార మే ఏక్ ధార గతి శక్తి కి భీ హై. వికసిత్ భారత్ కే లియే హమే

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 15 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ప్రతిరోజు ఎందరో మహిళా మణులు శక్తి గాథలు, వాళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం శక్తిశీలిలో మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతోంది పద్మిని అని వెయిట్ చేస్తున్నారా? చెప్తాను. వారి గురించి చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్పాల్సిందే. దట్టమైన అడవి, చుట్టూ బోలెడన్ని క్రూర జంతువులు, భయం. ఏ హాస్పిటల్ లేని ఒక మారుమూల గూడెంలో ఒక గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులు వస్తూ ఉంటే ఆమె ప్రాణం కాపాడడం కోసం మోకాళ్లలోతు బురద, కుండపోత వర్షం. ఒక్కసారి ఊహించండి, అన్నీ వింటుంటేనే భయంకరంగా ఉన్నాయి కదా. కానీ ఆ చీకటి, వాటి వేటిని ఆవిడ లెక్క చేయలేదు. ఒంటరిగా చేతిలో ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకుని పాత సైకిల్ తొక్కుకుంటూ ఎన్నో కిలోమీటర్లు వెళ్లి ఒక కొత్త ప్రాణానికి ఊపిరిపోశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వేల గర్భిణీలకు పసి ప్రాణాలను కాపాడిన శ్రీమూర్తి వారు. నేడు దేశమంతటా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గురించి. వారే ఈనాటి మన శక్తిశీలి. 2026 నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న శ్రీమతి గీతా కర్మాకర్, వారి విషయాలన్నీ ఈ రోజు మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విరాట పర్వం చిత్రానికి దివ్యా మాల్లిక సురేష్ పొప్పిలి ఆలపించిన పాట విన్నారు. సంగీతం సురేష్ పొప్పిలి, రచన చంద్రబోస్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:21 దాటి 32 సెకండ్లు. మరి ఇంతకీ ఎవరు ఈ గీతా కర్మాకర్? ఏంటి వారి ఇన్స్పైరింగ్ జర్నీ? ఎందుకు ఈ రోజు మనం శక్తిశీల వారి గురించి మాట్లాడుకుంటున్నామో చెప్తానన్నాను కదా. నిరుపేద కుటుంబంలో పుట్టిన గీతా గారికి కేవలం 7వ తరగతిలో ఉన్నప్పుడే వారి తండ్రి స్వర్గస్థులయ్యారు. పెంచే స్తోమత లేక తల్లి స్నేహితురాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంట్లో తినడానికి తిండి కాదు కదా, వేసుకోవడానికి చెప్పులు కూడా ఉండేవి కాబట్టి గీతగారికి. ఇళ్లలో ఆవు పేడతో పిడకలు చేస్తూ పాలు అమ్ముకుంటూ చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? నర్సింగ్ చదువు చదువుకున్నారు. కాలేజీకి వెళ్లే రోజుల్లో కొత్త చెప్పులు కొనుక్కునే స్తోమత లేక పాత చెప్పులకే నైలాన్ దారాలని చేత్తో కుట్టుకొని వేసుకొని నడిచేవారట. ఆ చెప్పులేమో కిరికిరమని శబ్దం ఇస్తుంటే వారి తోటి స్నేహితురాళ్లందరూ చూసి నవ్వేవారట. కానీ ఆ అవమానాన్ని కూడా ఆవిడ ఒక సవాల్గా తీసుకుని నర్సింగ్ ట్రైనింగ్ ని మొత్తం కాలేజ్ అంతటికి ఫస్ట్ గా నిలిచి పూర్తి చేశారు. అలా 1983 నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయ్యాక వారి మొదటి పోస్టింగ్ వచ్చింది. ఇంతకీ ఎక్కడ ఆవిడ మొదటి పోస్టింగ్ వచ్చింది, ఏంటి ఆవిడ ఎదుర్కొన్న సవాళ్లు చెప్తాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తొలి ప్రేమ చిత్రానికి శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన శ్రీమణి, శక్తిశీలి వింటున్నారు. స్టూడియోలో సమయం 2:27 దాటి 42 సెకండ్లు. మరి 1983 నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయ్యాక మొట్టమొదటి పోస్టింగ్ పూర్తిగా అడవుల్లో ఇచ్చేశారు వారికి. బెల్లకోబా గ్రామీణ ఆసుపత్రిలో లభించింది వారి మొట్టమొదటి పోస్టింగ్ గీతా గారికి. కొద్ది రోజులకే ఆమెను అస్సాం పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్న జల్పాయిగురి డంగూ జహార్ టీ తోటల ప్రాంతానికి బదిలీ చేసేశారు. ఎందుకంటే అసలు అక్కడ ఎటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు, ఎటువంటి రవాణా సౌకర్యం లేదు, ఏమీ లేదు. చుట్టూ ఇందాక చెప్పాను కదా, చుట్టూ టీ తోటలు, మనుషులు అంతే. మరి అలాంటి చోటుకేమో వీరినేమో ట్రాన్స్ఫర్ చేసేశారు. ప్రధానంగా అడవి ప్రాంతమైన ఆ టీ ఎస్టేట్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చాలా తక్కువ ఉండేవి. చెప్పుకున్నట్టు ఆరోగ్య కేంద్రం లేదు, కనీసం కూర్చోడానికి ఒక గది కూడా లేదు. గది ఏంటి, ఒక బల్ల, ఒక కుర్చీ కూడా లేదుట. మొదటి 2 సంవత్సరాలు గీతగారు ఏం చేశారంటే ఒక కుర్చీ, ఒక బల్ల తప్ప మరేమీ లేకుండా లోకల్ గా జరిగే సంతలుంటాయి కట, బజార్లు చేసుకుంటూ ఉంటారు. ఆ సంతలో 6 బయటే కూర్చొని కుర్చీ, ఒక చిన్న బల్లని సంపాదించుకుని వైద్యం చేశారట. అప్పుడు అక్కడ ఆవిడకి సమస్యలు గమనించారు, గుర్తించారు. చాలా ప్రసవాలు ఇంట్లోనే జరిగేవి, పుట్టిన పిల్లలు చనిపోతూ ఉండేవారు, కాన్పైన గర్భిణీ స్త్రీలు కూడా చాలా మంది ఇళ్లలోనే చనిపోతూ ఉండేవారు. అనేక కుటుంబాల్లో జ్వరాలు, క్షయవ్యాధి, ఎందుకంటే తినడానికి తిండి కూడా లేదు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య కేంద్రం లేకపోవడం వల్ల ఎక్కువగా వాళ్ళు పసరా నాటు వైద్యాల వైపు ఎక్కువ చూసేవారట. ఇలా కాదు, నేను ఏదైనా చెయ్యాలి అని నడుం కట్టారు గీత గారు. మరి ఏం చేశారు, ఎందుకు దేశం గర్వించదక్క బెస్ట్

సమ్మోహనం చిత్రానికి హరిచరణ్ కీర్తన ఆలపించిన పాట విన్నారు. సంగీతం వివేక్ సాగర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి వాటి అక్కడున్న పరిస్థితులన్నింటినీ చూసి నడుం బిగించారు గీత గారు. ఏం చేశారో చెప్తానన్నాను. ప్రతిరోజు గీత గారు 12 నుండి 14 కిలోమీటర్ల దూరం సైకిల్ పైన ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న గూడెల్లో ఇళ్ళు అన్నింటినీ సందర్శిస్తూ వైద్యం అందించేవారట. వారికి తోచిన వైద్యం నర్స్ స్థాయిలో అన్నమాట. ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే వారికి అనిపించింది అతిపెద్ద సవాల్ ఏంటంటే, ఆ గూడెల్లో చాలా మంది యువతులు, ఇంట్లోనే సాంప్రదాయ ప్రసవ సహాయకులు, వారి సహాయంతోనే ప్రసవాలు చేసుకునేవారు. ఇంట్లో జరిగే ప్రసవాలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉండేది అని గీత గారు వివరించినా సరే వారు వినేవారు కాదట. ముఖ్యంగా పరిశుభ్రత పాటించకుండా పాత అపరిశుభ్రమైన బట్టలను కట్టుగా ఉపయోగించారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, బిడ్డ పుట్టాక బొడ్డుతాడును కొడవలితో లేదా పదునైన వెదురు ముక్కతో కత్తిరించేవారట. భయం వేస్తాను కదా వింటుంటేనే. మరి అలాంటి పరిస్థితుల నుండి ఆ కుటుంబాల్లో ఉన్న యువతుల భయాల్ని ఎలా పోగొట్టారో తెలుసా? వాళ్ళకి అవగాహన కల్పించారు. వాళ్ళని ఒప్పించడానికి గీత గారు ఏం చేశారంటే, గర్భిణీ తల్లుల దగ్గరికి వెళ్లి తన సొంత ముక్కు నోరును మూసుకొని ఊపిరి బిగపట్టి చూపించేవారట. ఎంతవరకంటే మొహం నీలం రంగులోకి మారిపోయేంత వరకు ఊపిరి ఆపేసి. చూసారా, హాస్పిటల్కి రాకపోతే కడుపులో బిడ్డకు లోపలి ఇలాగే ఊపిరి ఆడకుండా చనిపోతుంది, నొప్పులు సరిగా పడకుండా హాస్పిటల్లో ప్రసవం అవ్వకపోతే అని కళ్ళకు కట్టినట్టు చూపించేవారట గీత గారు. ఆ ప్రేమ, ఆ తపన, ఆ దయా చూసి ఆ గూడెల్లో ఉన్నవాళ్లు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ చెలించిపోయారు. అందుకే వాళ్ళందరూ, ఆవిడ నర్స్ కాదు, మా అక్క దీదీమణి, మా అమ్మ సాక్షాత్తు అమ్మలా చూసుకుంటుంది అని ఎంతో ప్రేమగా చూసుకునేవారట గీతా గారిని. మరి అలాంటి పరిస్థితుల నుండి, ఎలాంటి పరిస్థితులు అంటే ఇంట్లోనే ప్రసవం అయ్యే పరిస్థితుల నుండి 2014 నాటికి అసలు ఆ ప్రాంతంలో ఇంటి వద్ద ప్రసవాలు దాదాపు ఆగిపోయట. అందరూ హాస్పిటల్కి వెళ్లి సుఖ ప్రసవం అయ్యేవారట. మరిన్ని విషయాలున్నాయి, వింటుంటేనే ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది కదా. మరి ఆవిడ దేశంలోనే ఉత్తమ నర్సుగా అవార్డు తీసుకున్నారంటే ఇలాంటి విషయాలు చేపట్టే కదా. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దృశ్యం సినిమాకి కార్తీక్ ఆల్పించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం శరత్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:41 దాటి 16 సెకండ్లు. ఇందాకల పాటలో విన్నట్టు ప్రతిరోజు పండగ రోజే అని అక్కడ గూడెం వాళ్లు, గీతా గారు, వారి కుటుంబం అంతా మురిసిపోతున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అనుకోకుండా ఘోరమైన ప్రమాదం. ఆమె కాళ్లకు తీవ్రమైన గాయాలై 40% శారీరక వైకల్యం ఏర్పడింది గీతా గారికి. 2008 ఒక స్కూటర్ ప్రమాదానికి గురయ్యారు. కాలికి తీవ్రమైన గాయమైంది. ఆపరేషన్ చేసి సరిచేసినా సరే ఇన్ఫెక్షన్ సోకి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందిట. అలా 2008 నుండి 2015 మధ్యకాలంలో దాదాపు 9 సార్లు ఆపరేషన్, శస్త్రచికిత్సలు చేయించుకున్నారట గీత. ఇక గాయాల వల్ల వారికి 40% అంగవైకల్యం ఏర్పడింది, శారీరక వైకల్యం. నువ్వు ఇంకా ఫీల్డ్ వర్క్ పనికిరావు, నువ్వు హాస్పిటల్లోనే ఉండు, ఇక్కడే వైద్యం చేయన్నారట తోటి స్నేహితులందరూ. ఆమె నవ్వుతూ, ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చేశారట. ఆమె శారీరక వైకల్యాన్ని కూడా నవ్వుతూనే అంగీకరించారు. తన పనికి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. మరి తర్వాత ఏం చేశారు చెప్తాను.

గాయం చిత్రానికి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం శ్రీ, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గీత కర్మాకర్ గారు కూడా అలుపు లేకుండా నిర్విరామంగా తన సేవని కొనసాగించారు. ఎలాగంటే, మరి సైకిల్ తొక్కే అవకాశం లేదు, కానీ సైకిల్ తొక్కడం సాధ్యం కాలేదు, దానికి బదులుగా గర్భిణీ స్త్రీలకు సేవలు అందించడానికి రోజు 200 రూపాయలు చెల్లించి ఒక సైకిల్ రిక్షాని అద్దెకు తీసుకున్నారట. ఆమె వైద్యం అందకుండా ఎవ్వరూ లేరు, అందుకే అందరూ ఆవిడ్ని అక్కగా అమ్మగా ఆదరించారు. ఎందరికో వైద్యమే కాదు, సొంత డబ్బులతో బట్టలు కొనిచ్చారు, అన్నం పెట్టారు, పిల్లలకి వ్యాక్సిన్స్ వేసి 100% పోలియో రహిత ప్రాంతంగా మార్చారు. అందుకే కొంతమంది అక్కడున్న ప్రజలు వారిని, గీతా కర్మాకర్ గారిని, పోలియో దీదీ అని కూడా పిలుస్తారు ఎంతో ఆత్మీయంగా. అలా 1983 మొదలుపెట్టి 2001 వరకు 4 ఆరోగ్య కేంద్రాలను అక్కును చేర్చుకున్నారు. ప్రజలందరూ నావారనుకున్నారు గీత గారు. ఉత్తర పశ్చిమ బెంగాల్లో అత్యంత వెనుకబడిన పల్లెల్లో 4 దశాబ్దాలకు పైగా ఎందరికీ, మొత్తం అక్కడున్న వారందరికీ ఎంతో నిస్వార్థమైన సేవను చేశారు గీతా కర్మాకర్.

పవిత్ర బంధం చిత్రానికి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం 12 మే 2026 ప్రజారోగ్యానికి విశేష సేవలు అందించినందుకు భారత రాష్ట్రపతి భవన్లో జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అందుకున్నారు గీత గారు. కానీ విచారకరమైనది ఏంటంటే, అదే సమయంలో వారి తల్లిని కోల్పోయారు గీత. అంతటి బాధలోనూ ఆమె ధైర్యం కోల్పోకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అక్కడ ప్రసంగిస్తూ ఒక్క మాట అన్నారు గీత గారు, ఈ అవార్డు నాది కాదు, బెంగాల్లో పనిచేసే ప్రతి ఆశా వర్కర్ది, ప్రతి నర్సుది అని ప్రకటించారు. ఎంతటి నిగర్వి! సాధించాలనుకునే సంకల్పం ముఖ్యం. మనం చేసే ఏ చిన్న పనైనా సమాజానికి ఉపయోగపడేలా చేద్దాం అని చెప్పే స్ఫూర్తివంతమైన ప్రయాణం గీతా కర్మాకర్ గారిది. ఇది ఇవాళ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తోంది. కాసేపట్లో
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం సరిగ్గా 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దొంగమొగుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, సిరివేనల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి

ఇప్పుడు వినండి. చూడాలని ఉంది. ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి చలో ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన భాస్కర పట్ల మరియు రవికుమార్ గీతం. సంగీతం సమకూర్చిన వారు మహతేశ్వర సాగర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అంగరక్షకుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరు గీతం. సంగీతం ఇళయరాజా, చిత్రం చైతన్య.

ఇప్పుడు వినండి కర్ణ ఈ చిత్రం కోసం మనో ఎస్ జానకి పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం విద్యాసాగర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చెట్టు కింద ప్లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి, క్రిమినల్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివేనెల సీతారామశాస్త్రి గీతం సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కిరవాణి.

ఇప్పుడు వినండి. చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం అందించిన వారు ఎంఎస్ విశ్వనాథం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి, ముగ్గురు మనగాళ్ళు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన భువన చంద్రగీతం, సంగీతం విద్యాసాగర్.

ఇప్పుడు వినండి. పెళ్లి సందడి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కిరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. గౌతమి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10కు తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: schemes. In Mumbai, Prime Minister Modi will inaugurate Global FinTech Fest, GFF 2026, one of the world's largest and most influential annual FinTech conferences this evening. The four-day fest will conclude on the 11th of September. Prime Minister Narendra Modi will hold bilateral talks with numerous leaders during the BRICS summit, which will be held on the 12th and 13th of this month in New Delhi. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said this during a media briefing in New Delhi today. Mr. Jaiswal said that Russian-Ukraine conflict will be one of the many issues that will come up during the bilateral discussions. On Russia-Ukraine conflict, the spokesperson said, India is in touch with both the Ukrainian and Russian sides and is trying to see if there are ideas and suggestions that can contribute to the cessation of the conflict. Speaking on the devastating flash floods in Nepal, Mr. Jaiswal said that India has expressed solidarity and sympathy with the people and government of Nepal. He added that India has responded promptly and will continue to support relief, rescue and reconstruction efforts. Mr. Jaiswal said that India-China ties are gradually moving in a positive direction. He added that this gradual normalization of ties, people-to-people ties, are very important. Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin will hold bilateral talks on the sidelines of the BRICS summit. Addressing media at a virtual briefing in New Delhi, Kremlin spokesman Dmitry Peskov said both leaders expected to discuss issues of mutual interest. Mr. Peskov said Russia considers India a very important player in the global majority. The Kremlin spokesman said that AI would be high on the agenda during the BRICS summit. Defense Minister Rajnath Singh arrived in Colombo today on a three-day visit to Sri Lanka aimed at deepening bilateral defense and maritime cooperation. Mr. Singh was warmly welcomed at the Bandara Naike International Airport by Sri Lankan Deputy Minister of Defense Aruna Jayashekara and Indian High Commissioner to Sri Lanka Santosh Jha. During his visit, the Defense Minister will hold talks with the Sri Lanka's leadership on various issues to further strengthen bilateral ties in mutually beneficial areas, including a strong maritime and defense partnership. He is leading a high-level delegation comprising senior officials from the Ministry of Defense and the Ministry of External Affairs. He will also interact with the Indian diaspora in Colombo during the visit. India delivered a stellar performance at Stage 3 of the World Archery Para Series in Ahmedabad, clinching two gold medals in the men's team events and a silver in the women's recurve category on the penultimate day today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది.
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఫీజు రీఎంబర్స్మెంట్, 22A భూ వివాదాల వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వృధా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ అంశం తెరపైకి తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేర తారక రామారావు ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైర్ వార్డర్లతో సహా 7437 పోస్టుల దరఖాస్తుల గడువును తెలంగాణ రాష్ట స్థాయి పోలీసు నియామక మండలి పొడిగించింది. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఈ సస్పెన్షన్ వర్షాకాల సమావేశాల మొత్తానికి వర్తిస్తుందని మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాతా మధుసూదన్, ఎన్ నవీన్ కుమార్ రెడ్డి నిన్న శాసనసభాపతిని ఉద్దేశించి అవమానకరంగా కించపరిచేలా చేసిన దూషణలను సభ తీవ్రంగా ఖండిస్తోందని వైద్య

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించేది లేదని తెలియజేశారు. ఈ అంశంపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సభ తీర్మానిస్తోందని మంత్రి తెలిపారు. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరించి శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరమైన విషయాలతో వృధా చేస్తున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్పీకర్ను దూషించి పోలీసు అధికారులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. రెండు పార్టీలు ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించిన సంజయ్ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే హక్కును కోల్పోయిందని అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లను కలిసింది. 40 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అసెంబ్లీలో కీలక ప్రజా సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పీకర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో తీవ్ర వాగ్వాదం అనంతరం నిర్బంధించిన నాయకులను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ కేసీఆర్ నివాసంపై దాడులకు సహకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఎస్కార్ట్ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, మహిళా నేతల పట్ల దాడులను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్లతో సహా 7,437 పోస్టుల దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట స్థాయి పోలీసు నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. జులై 29 మొదలైన ఈ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు 3.37 లక్షలకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా 2.88 లక్షల కంటే ఎక్కువ మంది రుసుము చెల్లించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద మేడ్చల్ సీపీ సుమతి అదుపులోకి తీసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. పాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలు, ప్రతిపక్ష నాయకులు, మహిళా ఎమ్మెల్సీలపై దాడులను దాచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పర్యావరణహిత మట్టి వినాయక పోస్టర్లను ఆవిష్కరించి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు నీటి వనరులను కలుషితం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆయన వివరించారు. సెప్టెంబర్ 12 జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. మహిళలు స్వయం సమృద్ది సాధించేలా కార్యాచరణ రూపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు సూచించారు. జిల్లాలోని బీబీనగర్ మండలం పగిడిపల్లిలో జరిగిన జిల్లా మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వత ఆదాయం పొందేలా మహిళలు దృష్టి సారించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా 22 మల్టీ పారామెట్రిక్స్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ను

0: ఏర్పాటు చేశారు. ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భాటియాతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర ఈ సేవలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం బోధ్యా తండా పరిధిలోని సర్వే నెంబర్ 77లో కొనసాగుతున్న రీసర్వే పనులను ఈరోజు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, స్థానిక జానపద కళలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మకంగా ప్రతిబింబించేలా లఘు చిత్రాలు, పాటలు, వీడియోలు రూపొందించి పాల్గొనాలని యువ దర్శకులు విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలకు భారత ఎన్నికల సంఘం గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీస్ అధికారులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని అధికారులు తెలియజేశారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా హియరింగ్ కు హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ నెల 12-13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఉంటుందని, ఫామ్ 6, 7, 8 ద్వారా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ శాసనమండలిలో విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారులను నెట్టివేసిన ఘటనలో బీఆర్ఎస్ నాయకులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ 2వ రోజు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైంది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఏ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసాలకు చక్కని అలవాట్లు శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎరువుల బుకింగ్కు కొత్త బాట, కేంద్ర ఫ్రేమ్వర్క్ గురించి వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ ఎం రంజిత్ గారితో పరిచయం వింటారు. అనంతరం పాలు ఇచ్చే గేదెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రెడ్డిపాలెం గ్రామ పాడి రైతు శ్రీ బి శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు.

ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10 గంటలకు మధుర గీతాలు, అలనాట ఆణిముత్యాలంటి సినిమా పాటలు వింటారు. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో కాళోజీ జయంతి సందర్భంగా కాళోజీ తెలంగాణ ఉద్యమ గేయాలు ఆత్మగౌరవజ్వాలలు డాక్టర్ పెద్ది వెంకటయ్య గారి ప్రసంగం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు, 5:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక రాత్రి 10:00 మధుర గీతాలు అలనాట ఆనిమత్యాలాంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల కామరా గురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది

0: మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
4: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
3: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
4: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
5: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో శారీరక మానసిక ఉల్లాసాలకు చక్కని అలవాట్లు శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
4: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో

మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ, సత్శీలత సాంప్రదాయాలను నేర్పుతుంది. అలవాట్లు ఆర్థిక, సామాజిక, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అలవర్తాయి. ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకునే క్రమంలో మనం అడిగే ప్రశ్న, వాట్ ఆర్ యువర్ హాబీస్? అది ఏదైనా ఇంటర్వ్యూ అయినా కావచ్చు, సీనియర్ జూనియర్ మధ్య ర్యాప్అవుట్ సెషనే కావచ్చు, లేకపోతే ఒక సైకాలజిస్ట్ పేషెంట్ మధ్య మాటలు కావచ్చు, లేదా కాలేజీలో అబ్బాయి అమ్మాయి మధ్య మాటలు కావచ్చు, లేదా పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి మధ్య కావచ్చు. ఎందుకంటే కొన్ని అలవాట్లు ఎదుటివారి వ్యక్తిత్వానికి మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉంటాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉండి ఆ అలవాటుతో ప్రతిరోజు కొంత సమయాన్ని గడిపేవారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, పాటలు పాడటం, పాటలు వినడం, ఇష్టమైన ఆట ఆడడం, గార్డెనింగ్, సంగీతం నేర్చుకోవడం, సంగీత వాయిద్య పరికరాలు వాయించడం, వ్యాయామం చేయడం, కుట్లు అల్లికలు, సృజనాత్మకతతో కూడిన అంశాలను ప్రదర్శించడం, విహారయాత్రకు సాహస యాత్రలకు వెళ్లడం, పెంపుడు జంతువులను ఆదరించడం, ఇష్టమైన వంటకాలను తయారు చేయడం, డ్రైవింగ్ చేయడం, కాలిగ్రఫీ, సమాజ సేవ, ఫోటోగ్రఫీ, డాన్స్, ఇలా ఎన్నో రకాల అలవాట్లు ఉండేవి. కానీ నేడు ఇవన్నీ మన చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్లోనే లభిస్తున్నాయి. మరికొన్నింటి అలవాట్లను మాత్రం ఏ టెక్నాలజీ కూడా దగ్గరికి చేయలేకపోయాయి. ఉదాహరణకు పుస్తక పఠనం, పాటలు వినడం, టీవీ చూడడం, సినిమాలు చూడడం, సంగీతం నేర్చుకోవడం, ఫోటోగ్రఫీ, ఇలాంటివి కేవలం ఒక సెల్ ఫోన్ సహాయంతో చేసేస్తున్నారు నేటి ఆధునిక యుగంలో. గార్డెనింగ్, కిచెన్లో ఇష్టమైన వంటకాలు చేయడం, కుట్లు అల్లికలు, డ్రైవింగ్, సాహస విహారయాత్రలు చేయడం, వ్యాయామం చేయడం, పెంపుడు జంతువులను పెంచడం, ఇవి మాత్రం స్వతహాగా ఒక వ్యక్తి మాత్రమే అనుభూతి చెంది నిర్వహించుకోవాల్సిన అలవాట్లు. ఇందులో కూడా గార్డెనింగ్, వ్యాయామం, డ్రైవింగ్, పెంపుడు జంతువులను పెంచడం, ఇలాంటి అలవాట్ల కోసం కూడా సెల్ ఫోన్లు యాప్స్ రావడం విడ్డూరమే మరి.

అలవాట్లు ఏదైనా ఆ అలవాటు అలసిన తనువుకు మనసుకు స్వాంతననిచ్చేదే. మనం రోజంతా పడిన శ్రమను మర్చిపోవడం కోసం, మరుసటి రోజు మనల్ని మనం తయారుగా ఉంచుకోవడం కోసం మనసును తనువును సర్వసన్నద్ధం చేసి శారీరక మానసిక ఉల్లాసాలను అందించేవే మనకున్న అలవాట్లు. ప్రతి ఒక్కరికి అభిరుచులు అలవాట్లు ఉంటాయి.

ఇష్టపడే వారికి కూడా అభిరుచులు ఉంటాయి. అంతేకాదు, వారు ఎంత బిజీ అయినా కూడా వారి అలవాట్లను కొనసాగించేందుకు కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు. ఉదాహరణకు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారల లాంటి బిజీ జీవనాన్ని గడిపేవారు కూడా వాళ్ళ అభిరుచులకు, అలవాట్లకు కొంత సమయం, ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు, సాక్షాత్తు మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఇలా వారి వృత్తిలో ఎంత బిజీ అయినా కూడా వారి మనసుకు స్వాంతననిచ్చే అలవాటుకు, అభిరుచులను ఎన్నడూ విడిచిపెట్టరు. అయితే ప్రతి ఒక్కరికి తమ అభిమాన వ్యక్తుల అలవాట్లు, జీవన శైలి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో వాట్సాప్లో, ఫేస్బుక్లో విజేతలైన గొప్ప వ్యక్తులు వారి అలవాట్ల గురించి అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అన్ని వీడియోల్లోని సారాంశం ప్రకారం తేలిన విషయం ఏంటంటే, మానసిక ఉల్లాసం, శారీరక ఉల్లాసాలను పెంపొందించే అలవాట్లు ఒక వ్యక్తి గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని తెలిసింది. అవి ఏంటో ఒక్కసారి నా మిత్రుడు ఎస్ కిషోర్ మాటల్లో విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలందరికి నమస్కారం. జీవితంలో ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాఆర్డినరీకి చేరుకోవడానికి చాలా మంది వ్యక్తులు కొన్ని అభిరుచులను అలవాట్లను ఏర్పరచుకోవాలి. అది శారీరక అలవాట్లైనా మానసిక అలవాట్లు ఏదైనా కావచ్చు. అలాంటి వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం. ఒకటి, ఉదయాన్నే నిద్ర లేవడం ముఖ్యమైన మంచి అలవాటు. ఎందుకంటే ఉదయం మన మెదడు బాగా పనిచేస్తుంది అంటారు. దీని కారణం, ఉదయం వాతావరణంలో ఆక్సిజన్ మోతాదు అధికంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేసి మంచి ఆలోచనలు మనసులో మెదలడానికి ఈ ఆక్సిజన్ ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఉదయాన్నే లేవడం మంచి అలవాటు.

ఇక రెండవది వ్యాయామం. వ్యాయామం వల్ల మన శరీరంలోని అన్ని కణాలకు ప్రాణవాయువు ఆక్సిజన్ అందుతుంది. దీంతో ప్రతి కణం ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. అంతేగాక ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు వ్యాయామం అలవాటు చేసుకుంటే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు ఒంట్లో ఉత్పత్తి అయ్యి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయి. అంతేగాక పనిలో ఒత్తిడి తీవ్రత ఎంత ఉన్నా దాని ప్రభావాన్ని పడనీయకుండా చేస్తాయి ఈ ఎండార్ఫిన్స్. సో వ్యాయామం మరొక మంచి అలవాటు, దాన్ని మనం అలవర్చుకోవాలి.

ఇక మూడోది ముఖ్యమైనది స్వయం పరిశీలన. అంటే ప్రతిరోజు మనం నిద్రలేవగానే నిన్నటి రోజు జరిగిన అన్ని అంశాలకు గుర్తుకు తెచ్చుకొని అందులో మన తప్పిదాలు కానీ మార్చుకోవాల్సిన అంశాలు కానీ లేదా ఎవరినైనా నొప్పించామా, అలా ఎందుకు జరిగింది, జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వయంకృత అపరాధాలు ఏమైనా ఉన్నాయా, మనం మార్చుకోవాల్సిన వైఖరి ఏమైనా ఉందా లేదా అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. స్వయం పరిశీలనతో కేవలం మన మీదే గాక మన లక్ష్యాలు చేరుకోవడానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆరోగ్యపరంగా మరొక మంచి అలవాటు శ్వాస మీద ధ్యాస పెట్టడం, అదే ప్రాణాయామం. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది అని యోగ శాస్త్రం తెలుపుతుంది. మరొక మంచి అలవాటు పడుకునే ముందు నచ్చిన పుస్తకము, నచ్చిన రచయిత రచనలో చదవడం చేయాలి. లేకపోతే మ్యాగజైన్స్, ఆర్టికల్స్, ఏదో ఒక పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి శరీరం సహజంగా నిద్రకు ఉపక్రమించే విధంగా చేస్తుంది. లేకపోతే పడుకునే ముందు నచ్చిన సంగీతం వినడమో చేయాలి. సంగీతం వల్ల సృజనాత్మకత కారణమైన రైట్ బ్రెయిన్ తార్కిక జ్ఞానానికి కారణమైన లెఫ్ట్ బ్రెయిన్ రెండు

ఇంతకు ముందు గొప్ప వ్యక్తులు, విజేతలైన వారు వారి దినచర్యల్లో తప్పక పాటించే మంచి అలవాట్ల గురించి తెలుసుకున్నాం కదా. మరి మనిషిని నిర్వీర్యం చేసే అనేక దురలవాట్లు కూడా ఉన్నాయి. అవి మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు, జూదం, ఇలా ఎన్నో చెప్పలేనని దుర్వ్యసనాలున్నాయి. ఇవన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దిగజార్చుతాయి. అయితే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే మనల్ని అవస్థల పాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు, మనకు మంచి ఆహారపు అలవాట్లు లేకపోతే అది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మన అలవాట్లు ఎదుటి వారికి హాని కలిగించేవిగా కూడా ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో మన వ్యక్తిత్వం మంచిదే అయినా మన అలవాట్లు ఎదుటి వారిలో మన వ్యక్తిత్వం పట్ల, మన పట్ల అసహ్య భావాన్ని కలిగించేలా చేస్తాయి.

ఉదాహరణకు మీ సహోద్యోగి అంటే మీకు చాలా ఇష్టం. అతనిపై మీకున్న అభిమానాన్ని చాటడం కోసం కేవలం ఒకే ఒక విష్ చాలు. కానీ నాకు విష్ చేయడం అలవాటు లేదు, వారిపై ఉన్న అభిమానం నా మనసులోనే ఉంటుంది అనే ఈ చిన్న అలవాటు, ఈ చిన్న అభిప్రాయం, ఈ చిన్న అభిరుచి ఎదుటి వారిలో మీ పట్ల మంచి భావాన్ని కలిగించదు. ఆఫీసులో ఎవరినైనా ఉదయాన్నే పలకరించడం అలవాటు చేసుకుంటే ఎదుటివారిలో మీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

0: ఇంకొందరు తమ అలవాటును అభిరుచిని చివరికి వృత్తిగా కూడా మలుచుకుంటారు. చిన్నప్పుడు అభిరుచి కొద్దీ నేర్చుకున్న ఏదైనా ఒక కళనే కెరీర్ గా ఎంచుకొని అందులో స్థిరపడిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. చివరికి మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా అందులో అడిగే ముఖ్యమైన ప్రశ్న నీ హాబీస్ ఏంటి అని. దీన్నే మనం మన బయోడాటాలో కూడా పొందుపరుస్తూ ఉంటాం. అది సాంకేతికంగా ఆ ఇంటర్వ్యూకు అప్రస్తుత ప్రశ్నే అయినప్పటికీ అలవాట్లు అభిరుచులు మన వ్యక్తిత్వాన్ని కొంతవరకు బహిర్గతం చేస్తుంది అంటున్నారు అరుణ్.
1: హాయ్, నా పేరు అరుణ్. నేను బీటెక్ పూర్తి చేశాను. ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి పొద్దున్నే జాగింగ్ కి వెళ్ళడం, న్యూస్ పేపర్ చదవడం, ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా బుక్స్ చదవడం, ఇవి నా అలవాట్లు. మనసులో ఏదైనా అలచడి బాధ ఏర్పడినప్పుడు, మన ఆత్మీయులు ఆ సమయంలో దగ్గర లేనప్పుడు ఆ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాదు. అప్పుడు మన బాధను మర్చిపోవడానికి మనకు ఇష్టమైన అలవాటు ఎంతో దోహదపడుతుంది. కేవలం బాధను మర్చిపోవడానికే కాదు, మన ఖాళీ సమయాల్లో తీరికగా ఉన్నప్పుడు మన అలవాటుపై సరైన దృష్టి పెడితే ఆ సమయంలో కూడా మనం మన మనసు మంచి దిశలో మంచి ఆలోచనలతో నింపుకోవచ్చు. మనకున్న అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని కొంచెం బయట పెడతాయి. అందుకే ఇంటర్వ్యూలో మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు నీ హాబీస్ ఏంటి అని అడుగుతారు. అందుకే మన రెజ్యూమేలో హాబీస్ కాలంలో సాధ్యమైనంత వరకు నిజాయితీగా వ్యవహరించాలి. మనవి కాని అలవాట్లను మన రెజ్యూములో పొందుపరచడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు ఉన్న అలవాట్లనే రెజ్యూమేలో పొందపరచాలి. ఫైనల్లీ ఐ వాంట్ టు సే ఈజ్ గుడ్ హాబీస్ లీడ్స్ టు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్.

అలవాట్లు, అభిరుచులు మానసిక వ్యాకులతను దూరం చేసేవి. అందుకే చక్కని అభిరుచులు, అలవాట్లు వ్యక్తి వికాసంలో, వ్యక్తి విజయంలో దోహదపడతాయి. అలాగని అలవాట్లు కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నట్టు సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రావాలే తప్ప ఏదైనా ఒక అలవాటును కృత్రిమంగా అలవర్చుకోలేం. దాన్ని అలవాటు అని కూడా అనము. అలవాటు అంటే మనకి ఇష్టమైన పనిని మనసు బాగోలేని సమయంలో, ఖాళీ సమయాల్లో ప్రదర్శించి చేసి మానసికంగా ఉల్లాసం పొందడానికి, ఆ బాధ నుండి బయటపడడానికి చేసే పని. అంతేగాని అలవాటు అనేది కృత్రిమంగా ఎన్నుకునేది కాదు. ముఖ్యంగా నేటి యువత అనేక

దుర్వ్యసనాలకు బానిసలయ్యి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. అలా కాకుండా మంచి అలవాట్లు, అభిరుచులు అలవర్చుకుంటే అవే మనల్ని విజయపథంలోకి తీసుకెళ్తాయి.

0: శ్రోతలు, ఇంతవరకు శారీరక మానసిక ఉల్లాసాలకు చక్కని అలవాట్లు శ్రీ పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. ఒక్కడు ఇచ్చిద్దరం కోసం శంకర్ మహాదేవన్ పాడిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, బొమ్మరిల్లు ఈ చిత్రం కోసం సిద్ధార్థ పాడిన కులశేఖర్ మరియు అనంత శ్రీరామ్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 1748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 ఆగస్టు 1 నాటికి, ఉద్యోగాన్ని బట్టి 30 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లో 111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4029 ఖాళీలు. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2027 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. Stage 1, Stage 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 సెప్టెంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indianpost.gov.in అనే వెబ్సైట్ ను

0: చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 15 ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,706 గ్రూప్ ఏ ఆఫీసర్లు, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచులర్స్ డిగ్రీ, సిఏ, MBA ఉత్తీర్ణులై ఉండాలి. స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య, స్కేల్ 2 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ల మధ్య, స్కేల్ 3 ఆఫీసర్ ఉద్యోగానికి 21 నుండి 40 ఏళ్ల మధ్య, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్ట్ ని అనుసరించి ప్రిలిమ్స్, రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ, చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్ కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
2: ఏ 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. ఏ డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
1: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి

0: జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమాపేశాల్లో పాల్గొనడం 2020 నుంచి అనివార్యంగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: బైలట్రల్ ద్విపక్షీయ వార్తా బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగి. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష్ చల్ రహి ఇస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్తా హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ వో ఉఠ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
1: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈ రోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల సామాజిక వర్గాల ఆర్థికపరమైన సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది.

0: ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అథవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్యా పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజ జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పై చేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్ లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్ లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారు కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1800.

0: 1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: ఏనాడి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ఎరువుల బుకింగ్కు కొత్త బాట, కేంద్ర ఫ్రేమ్వర్క్ గురించి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ ఎం రంజిత్ గారితో పరిచయం వింటారు. అనంతరం పాలు ఇచ్చే గేదెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రెడ్డిపాలెం గ్రామ పాడి రైతు శ్రీ బి శ్రీనివాస్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.
2: రైతు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు పొందితేనే పంటలో ఆశించినటువంటి దిగుబడి సాధ్యమవుతుంది. ముఖ్యంగా పంటల కీలక దశల్లో ఎరువుల కొరత లేకుండా రైతులకు అవసరమైనటువంటి ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఎరువుల బుకింగ్ కు నూతన ఫ్రేమ్వర్క్, అలాగే అగ్రిస్టాక్ వంటి డిజిటల్ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ విధానం ద్వారా రైతులకు ఎరువుల బుకింగ్ ఎలా చేయాలి, ఈ ఎరువులు ఎలా బుక్ చేసుకోవాలి, భూమి వివరాలు కనిపించకపోతే ఏం చేయాలి, డీలర్ స్థాయిలో ఏం చేయాలి, రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి తదితర విషయాల గురించి మనతో మాట్లాడేందుకు వరంగల్ జిల్లా నల్లబెల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ రంజిత్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారికి నమస్కారం.
3: నమస్కారం
2: సార్. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఫెర్టిలైజర్స్ బుకింగ్ కు సంబంధించినటువంటి నూతన ఫ్రేమ్ వర్క్ గురించి రైతులకు వివరించాలంటే ఏం చేయాలంటారు?
3: సో ఇంతకు ముందు మనకు రాష్ట్ర స్థాయిలో ఎరువుల బుకింగ్ కోసం ఫర్టిలైజర్ బుకింగ్ అనే యాప్ అనేది ఒకటి ఉండేది. దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వము ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ అనే కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని మన రాష్ట్రంలో 3 విడతలుగా అమలు చేస్తుంది. మన వరంగల్ జిల్లా 3వ విడత కింద సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ అనే యాప్ ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూరియా బుకింగ్ యాప్ లో కేవలం యూరియా మాత్రమే బుక్ చేసుకోవడానికి వెసులుబాటు ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ బుకింగ్ లో అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని రైతులు ముందుగానే వాళ్ళ పంట వివరాలను జోడించి ఏ పంటకు ఎంత ఎరువులు అవసరమవుతాయో అదే విధంగా సాధారణ నమోదు సిఫారసు ఆధారంగా రైతులు బుక్ చేసుకోవడం జరుగుతుంది.
2: అంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ ప్లాట్ఫామ్ యొక్క పేరేంటి, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటారు?
3: రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా అగ్రి డిజిటల్ మిషన్ లో భాగంగా అగ్రి స్టాక్ అంటారు దాన్ని. అగ్రి స్టాక్ లో ముఖ్యంగా 3 ఉంటాయి. ఫస్ట్ రైతు రిజిస్ట్రీ, తర్వాత డిజిటల్ పంట నమోదు, మరియు అదే విధంగా ఆ పంట నమోదు ఆధారంగాను మనకు ఎరువులను రైతులకు సకాలంలో పారదర్శకంగా అందించడం. దానిలో భాగంగానే ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ అనే యాప్ ను మన తెలంగాణ రైతులకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించినటువంటి ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకుంటేనే వాళ్ళు ఈ యాప్ లో ఎరువులను బుక్ చేసుకుని ఏ పంటకు ఎంత అవసరమవుతాయి, ఎంత మోతాదులో మనము ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా దాదాపు అన్ని క్రోడీకరించి యాప్ లో అందించబడతాయి. అదే విధంగా రైతు రిజిస్ట్రీ దీనికి ముఖ్యంగా అనుసంధానం చేయడం జరిగింది. రైతు రిజిస్ట్రీ పట్టా ఉన్న ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రీ పూర్తి చేసుకుంటేనే దాన్ని ముందుకు కొనసాగించగలుగుతాం కొత్త యాప్ లో. ఇంకోటి, మన ప్రభుత్వము ఎంపిక చేసినటువంటి అన్ని గ్రామాలలో ప్రైవేట్ సర్వేర్లచే డిజిటల్ పంట నమోదు కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ప్రారంభమైంది. ప్రతి ఒక్క రైతు డిజిటల్ పంట నమోదును కూడా పూర్తి చేసుకుని అదే రకమైనటువంటి పంటలను మనం ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో కూడా నమోదు చేసుకుని దానికి అనుగుణంగా ఎరువులను తీసుకోవాల్సి ఉంటుంది.
2: అంటే ఈ విధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది తయారు చేసి ఇవ్వడం అనేటువంటిది జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, ఈ నూతన ఫర్టిలైజర్స్ బుకింగ్ యాప్ లో రైతులు ఎరువులను ఎలా బుక్ చేసుకోవాలి, ఏ ఎరువులు అనేటువంటివి బుక్ చేసుకోవచ్చు?
3: దాదాపు మనం రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ దాదాపు అందరం అలవాటు పడి ఉన్నాము. దానికి కొంచెము భిన్నంగా కొంచెము సరళీకరణతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫ్రేమ్ వర్క్

0: ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో కూడా మనము చాలా సులభంగా తీసుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో మనము ఎరువులను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకు గూగుల్ ప్లేస్టోర్ లో నుండి ఫ్రేమ్వర్క్ ఆన్ ఫర్టిలైజర్ సేల్ అని మనం టైప్ చేసిన తోటే అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో మనము ఎంటర్ అవ్వగానే రాష్ట్రం ఎంపిక ఉంటుంది. రాష్ట్రం ఎంపిక దగ్గర తెలంగాణ అని సెలెక్ట్ చేసుకుని ఎంపిక చేసుకుని ఆ తర్వాత మనకు రెండు ఆప్షన్స్ వస్తాయండి, ఆధార్ గాని ఫార్మర్ ఐడి గాని. మనం ఆధార్ తో గాని ఫార్మర్ ఐడితో గాని మనము లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫార్మర్ ఐడి అంటే ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా రైతు రిజిస్టర్ ఎవరైతే పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఉంటారో దాన్ని ఫార్మర్ ఐడి ఆధారంగా కూడా మనము అందులో లాగిన్ అయ్యేటువంటి అవకాశం అనేది కల్పించబడింది. సో మనం ఆధార్ నెంబరు అక్కడ కొట్టినట్లయితే ఆధార్ నెంబర్ కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి మనము అక్కడ కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకి అక్కడ అంగీకరించు అనే దాని మీద నమోదు చేస్తే మనము లోపలికి వెళ్లడం జరుగుతుంది. ఆ తర్వాత రైతుకు సంబంధించినటువంటి అన్ని రకాల సర్వే నెంబర్లు అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఏ సర్వే నెంబర్లో ఏ పంటలు వేయాలనుకుంటున్నాడో ఆ రైతు అక్కడ పంట యొక్క రకమును ఎంపిక చేసుకున్న తర్వాత వివిధ పంటలకు అవసరమైనటువంటి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సిఫారసు చేయబడినటువంటి ఎరువుల నమోదు, ఏదైతే జనరల్ ఫర్టిలైజర్ రికమెండేషన్ అంటారు, సాధారణ ఎరువుల సిఫారసు మోతాదు పరిమాణాన్ని బట్టి మనకు వివిధ ఎరువులు అంటే యూరియా గాని మనకు మిశ్రమ ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అంటాం, మిశ్రమ ఎరువులు గాని డిఏపి గాని ఎంఓపి గాని ఏవి ఎంత మోతాదులో అవసరమవుతాయో అంత చూపెడుతుంది. ఈ ఎరువులే కాకుండా మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని 15-15-15 గాని 28-28 28-28 గాని ఇలా 20.5 అంటే 20.50 ఇట్లాంటి అమ్మోనియం సల్ఫేట్ గాని ఈ విధమైనటువంటి ఎరువులు కూడా మనము ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేది మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇలా బుక్ చేసుకున్న తర్వాత తదుపరి మనకు కొనసాగితే ఆ తర్వాత ఏ షాప్ లో ఏ రకాల ఎరువులు ఉన్నాయనేది ఆ రీటైలర్ యొక్క షాపులు జాబితా మనకు అక్కడ పొందుపరచడం జరుగుతుంది. మనము మనకు నచ్చినటువంటి రీటైలర్ షాప్ ను అక్కడ ఎంచుకుని తర్వాత మనము ముందు కొనసాగాల్సి ఉంటుంది. ముందు కొనసాగిన తర్వాత ఎరువుల పరిమాణాన్ని బట్టి మనకు అక్కడ క్యూఆర్ కోడ్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ మరియు బుకింగ్ ఐడి ఎట్ ద సేమ్ టైమ్, అదే సమయంలో ఫార్మర్ ఆధార్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి బుకింగ్ ఐడి మెసేజ్ ఒక సందేశం రూపంలో వాళ్ళకి వెళ్లడం జరుగుతుంది. సో దీన్ని తీసుకుని వాళ్ళు రిటైలర్ షాప్ లోకి వెళ్తే వాళ్ళ బుక్ చేసుకున్నటువంటి అర్హతను బట్టి వాళ్ళు బస్తాలు అక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
1: అంటే ఈ విధంగా వాళ్ళు భూమి ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఎరువులు అనేటువంటి బుక్ చేసుకుంటారు. ఒకవేళ ఆ రైతులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క భూమి వివరాలు యాప్ లో కనిపించకపోతే ఏం చేయాలంటారు?
0: దాదాపు పట్టా కలిగి రైతు రిజిస్ట్రీ పూర్తి చేసుకున్నటువంటి రైతులకు భూమి వివరాలు కనిపిస్తాయి. అలా కనిపించకపోతే సమీప వ్యవసాయ విస్తరణాధికారి దగ్గర పట్టా కలిగి ఉన్నటువంటి రైతులు రైతు రిజిస్ట్రీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మర్ ఐడి మీకు రైతు రిజిస్ట్రీ ఐడి పొందిన వెంటనే మీకు అందులో బుకింగ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా పట్టా కాని రైతులు ఉంటారు. చాలా మంది రైతులు ఇప్పుడు దేవాదాయ గాని అటవీ గాని మన ఈనాం భూములలో సాగు చేసేటువంటి రైతులు ఉంటారు. ఆ సర్వే నెంబర్ల ప్రకారము వాళ్ళు దాంట్లోనే యాడ్ లేదా క్లెయిమ్ ల్యాండ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ను ఎంచుకుని వాళ్ళ యొక్క భూమి వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ సమీప మండల వ్యవసాయ అధికారి పరిధిలో ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారికి దీన్ని పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఒకసారి దాన్ని వెరిఫై చేసుకుని వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత పట్టాలైనటువంటి రైతులకు కూడా మీకు అన్ని రకాల ఎరువులు కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపంలో బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మరి ఈ విధంగా వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి ఏఈఓను సంప్రదించినట్లయితే వారి యొక్క సమస్య అనేటువంటిది పూర్తవుతుంది. ఒకవేళ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే కూడా ఏమైనా ఇతర సాంకేతిక కారణాల వల్ల వివరాలు కనిపించకపోయినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుని వాళ్ళు పొందేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. మరి డీలర్ స్థాయిలో రైతులు ఏం చేయాలంటారు? ఏమైనా పత్రాలు సమర్పించాలా?
0: రైతులు బుకింగ్ చేసుకున్న తర్వాత అక్కడ జనరేట్ అయినటువంటి క్యూఆర్ కోడ్ లేదా బుకింగ్ ఐడిని తీసుకుని మనము డీలర్ల దగ్గరకు వెళ్లవలసి ఉంటుంది. ఒకవేళ చాలా మంది రైతుల దగ్గర స్మార్ట్ మొబైల్ లేనటువంటి రైతులు క్యూఆర్ కోడ్ అనేది రాదు. వాళ్లకు ఏదైతే ఆధార్ కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కు బుకింగ్ ఐడి అనేది వస్తుంది. ఆ బుకింగ్ ఐడి తీసుకుని మనము రీటైలర్ షాప్ల దగ్గరికి వెళ్లినా ఆ బుకింగ్ ఐడితో శోధించినప్పుడు వాళ్లకు ఎన్ని బస్తాలటువంటి యూరియా గాని మిగతా ఎరువులు గాని బుక్ చేసుకున్నారనేటువంటి విషయము

0: వాళ్ళ ఈ పాస్ మిషన్ లో కనబడుతుంది. ఆ కనబడినటువంటి దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళ పర్టికులర్ గా ఎవరైతే పట్టదారు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు, లేక పట్టదారు కూడా వెళ్ళినటువంటి సమయంలో పట్టదారు స్థానంలో అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, వేరొకరు వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి ఓటీపీ ద్వారా ఈ పాస్ మిషన్ లో కూడా మనము తంబు ద్వారా గాని లేదా ఓటీపీ ద్వారా గాని ఈ పాస్ ను క్లియర్ చేసి ఎరువులను మనము పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది.
1: మరి కేంద్ర ప్రభుత్వము ఈ కొత్త ఎరువుల యాప్ ను తీసుకువచ్చి ఎరువుల బుకింగ్ విధానం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. దీని వల్ల రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటారు?
0: దాదాపు అంతకు ముందు రైతులు అన్ని రకాల ఎరువులకు ఎంతెంత సబ్సిడీ వస్తున్నటువంటి విషయము చాలా మందికి తెలియకపోవచ్చు. మనము ఈ పాస్ క్లియర్ చేసినప్పుడు వాళ్ళకు ఒక స్లిప్ ద్వారా ఇస్తాము. సబ్సిడీ కేంద్ర ప్రభుత్వము ఎంత ఇస్తుంది అనేటువంటి అంత సమాచారం కూడా అందులో పొందుపరిచి ఉంటుంది. అంతేకాకుండా మనము విరివిగా ఎరువులు వాడకుండా ఏ పంటకు ఎంత అవసరమవుతాయో మనము చాలా పరిశోధనల ద్వారా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వారు సిఫారసు చేసిన నమోదు ఆధారంగానే అందులో ఉంటుంది. కాబట్టి ఏ ఎరువులు ఎంత మేరకు వేస్తే అది మనకు అధిక దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంటుందో అంత మేరకే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, అంటే సేంద్రియ వ్యవసాయం వైపు ఎంతో కొంత మన రైతు మరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దాదాపు మనము ఎంత ఎరువుల నమోదు సిఫారసు నమోదు చేశారో అంతే వాడితే అధిక దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి విధంగానే ఎరువులను పారదర్శకంగా గాని సులభతరంగా గాని మనము కృత్రిమ కొరతను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది.
1: అంటే ఎరువుల యొక్క కృత్రిమ కొరతను అధిగమించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్ళడానికి ఎక్కువగా ఆస్కారంగా పనిచేసేటువంటి యాప్ గా దీన్ని చూడవచ్చు. మరి దీని ద్వారా విచ్చలవిడిగా ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. చివరగా మన రైతులకు మీరు చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన సూచనలు ఏంటంటారు?
0: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రేమ్ వర్క్ ఆన్ ఫర్టిలైజర్ బుకింగ్ సేల్ లో ప్రతి ఒక్క ఎరువును మనము సబ్సిడీ రూపంలో ఎంత పొందుతుంది అనేది సులభతరంగా కూడా మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చాలా పారదర్శకంగా గాని మనకు దాదాపు అందరూ విద్యావంతులైనటువంటి దాదాపు మన యువ రైతులు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహాయంతో కూడా మనము ఈ ఫర్టిలైజర్ యాప్ లో ఈజీగా సులభతరంగా కూడా బుక్ చేసుకుని మనము ఈ కృత్రిమ కొరతను అధిగమించి అదే విధంగా ఏ పంటకు ఎంత ఎరువులు అవసరమవుతాయో అంతే వాడవలసిందిగా నేను రైతులను సూచన చేస్తున్నాను.
1: రైతులకు అవసరమైనటువంటి ఎరువులు సకాలంలో అందుబాటులోకి రావడం, వాటి పంపిణీలో పారదర్శకత పెరగడం ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. ఈ అగ్రి స్టాక్ అదే విధంగా ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నూతన ఎరువుల బుకింగ్ విధానం వంటి డిజిటల్ వ్యవస్థలు రైతులకు వ్యవసాయ సేవలను మరింత సులభంగా సమర్థవంతంగా అందించడంలో ఉపయోగపడతాయి. అయితే సాంకేతికతతో పాటు రైతులు కూడా తమ యొక్క భూమి పంట వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవడం, వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఎరువులను వినియోగించడం ఎంతో అవసరం. మరి రైతులకు ఈ ఎరువుల యాప్ ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా వినియోగించుకున్నట్లయితే వాళ్ళు సకాలంలో ఎరువులను ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి, ఏ విధంగా బుకింగ్ చేసుకుని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి చాలా చక్కటి విషయాలను మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ యొక్క అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలిపినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
2: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
4: మనము రెడ్డిపాలెంలో ఉన్నాము. ఈ రెడ్డిపాలెం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి పాడి గేదెలను పెంచుతూ మరి తద్వారా పాల ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరి పాడి పరిశ్రమలో ఎలాంటి మెలకువలు అవసరం, ఈ గేదెలను పెంచడానికి గాను ఎటువంటి వసతులు అవసరం, వాటికి దాణా ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా దాణా అందించినట్లయితే అధిక పాల ఉత్పత్తి సాధించవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి మనం ముందుగా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు.
5: నమస్తే సార్.
4: ముఖ్యంగా ఈ పాడి

0: గేదెలు ఉండడానికి గాను ఎటువంటి వసతులు ఏర్పాటు చేసుకోవాలంటారు?
1: పాడి గేదెలు ఉండటానికి మెయిన్ మనం గచ్చు నీటిగా ఉంచుకోవాలంటే సీసీతో పోసుకోవాలి, దానికి రేకుల షెడ్ కావాలి, మేత బయటికి పోకుండా గాడి కావాలి, ఇవన్నీ ఉంటేనే నీట్ గా ఉంటది బర్రెలు. రోజు పొద్దున్నే 3:30 లేవాలి, వాటిని పెడకాలు తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పాలు పిండుకుంటే మనకి పాలు కూడా మంచిగా నీట్ గా శుభ్రంగా వస్తాయి.
0: ఇప్పుడు ఈ రేకుల షెడ్ వేసారు కదా, ఈ రేకుల షెడ్ వేసేటువంటి విధానంలో గోడ ఎంత వరకు ఉండాలి, వాటి యొక్క ఎత్తు ఎంత వరకు ఉండాలంట?
1: గోడ 5 ఫీట్లు ఎత్తుంటే సరిపోతుంది గోడ.
0: ఇప్పుడు మీరు పాడి గేదెలు పెంపకం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
1: మేము 2005 నుంచి చేస్తున్నాం అండి.
0: పాడి గేదెలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎట్లా తీసుకొస్తారు?
1: మేము గేదెలైతే మంచి కావాలి అనుకుంటే మొత్తం రాజమండ్రి పోతామండి, అందరు అక్కడే ఒకసారి 3-4 కొనుక్కొని డిసిఎం లో ఎక్కించుకొని వస్తాం.
0: అంటే ఈ ఏ రకమైనటువంటి మీరు అక్కడ ఎన్నుకుంటారు గేదెలు ఎక్కువ పాలు ఇయ్యడానికి, ఏమన్నా తెలవడానికి ఏమన్నా ఉంటుందా? అంటే తెలియని రైతుల కోసం
1: గేదెలు ఎక్కువ పాలు ఇచ్చే గేదెలు అంటే గేదె కొంచెం సల్లుగా ఉండాలి, మనం తోలు గుంజు చూస్తే తోలు మెత్తగా రావాలి, అట్లయితే కొంచెం ఎత్తుగా ఉండాలి గేదె కూడా, వల్ల మంచిగా ఉంటేనే కొద్దిగా పాలు ఎక్కువ ఇస్తాయి. బాగా తోలు మందంతో ఉంటే మాత్రం పాలు రావండి, తక్కువ దిగుబడి వస్తుంది.
0: అక్కడ ఎక్కువ ఏ రకం వాడతారు, ఏ రకమైనటువంటి గేదెలు మనం తీసుకొచ్చుకుంటే మంచిది అంటారు?
1: అంటే ఆంధ్ర సైడ్ రాజమండ్రి వాళ్ళు అంటే వేరే ఏముండదండి, మామూలుగా పచ్చిగడ్డి, ఉరిగడ్డి, తవుడు, పెసరపొట్టు మనం పెట్టే సేమ్ పెడుతుంటారు కాబట్టి మన వాతావరణానికి అక్కడ వాతావరణానికి సరిపోతుంది, అందువల్ల మనం అక్కడ నుంచి తెచ్చుకుంటే గేదెలు మంచిగా ఉంటాయి.
0: అంటే దేశవాళీ రకానికి చెందినటువంటి గేదెలనే తీసుకొస్తున్నారు?
1: అవును, మాలి గేదెలు అంటే గౌడి గేదెలు అంటారు వాటిని, వాటినే తీసుకొస్తాం.
0: అంటే ఇప్పుడు ఈ గౌడి గేదెలు అనేది ఎట్లా తెలుస్తుంది ఒక రైతుకు?
1: కొమ్ము రింగు కొమ్ము ఉంటదండి, పైన కూర తిరిగి ఉంటది అన్నట్టు, దాని వల్ల మనకి గౌడి బెర్రె అనేది అర్థమైపోతుంది.
0: అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇక్కడ లోకల్ లో దొరికేటువంటి గేదెలకు, ఇప్పుడు మీరు రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన గేదెలకు తేడా ఏంటంటారు?
1: ఇక్కడ లోకల్లో అంటే చిన్న చిన్న బర్రెలే ఎక్కువ ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈయన గత 4-5 సంవత్సరాల బట్టి అందరూ పెద్ద గేదెల మీద తెచ్చుకుంటున్నారు, కానీ అంతకుముందు మాత్రం ఇక్కడ చిన్న చిన్న గేదెలే దొరుకునాయి, అందువల్ల మేము రాజమండ్రి పోయి తెచ్చుకునేది.
0: ఇప్పుడు అక్కడ పోయిల్లు ఇక్కడ రైతుల దగ్గర గేదెలలో మనం ముఖ్యంగా కొన్ని రకాల గేదెలు అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ మీరు గేదెలు పెంచేటువంటి ప్రాంగణంలో ఎన్ని గేదెలను మీరు పెంచుతా ఉన్నారు?
1: మాకైతే ఇప్పుడు 10 ఉన్నాయండి, 10 గేదెలు పెంచుతున్నాం.
0: అంటే ఇప్పుడు ఈ 10 గేదెలు రాజమండ్రి నుంచే తెచ్చి లేకపోతే వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిల్లా?
1: కొన్ని ఇక్కడ లోకల్ బర్రెలు కూడా తీసుకున్నాం, కొన్ని లోకల్ లో కూడా తీసుకున్నాం.
0: ఈ పాడి గేదెలు ఏవైతే ఉన్నాయో ఈ 10 సాకాలంటే ఎంత మంది అవసరం ఉంటది దీనికి పని చేయడానికి?
1: ఇప్పుడు మేమైతే ఇంటి వాళ్ళం 4 చేసుకుంటాం అండి, మా అమ్మ, మా నాన్న, నేను, మా మిస్సెస్, 4 చేస్తాను. చేసుకుంటే ఇద్దరైనా చేసుకోవచ్చు, అది కొంచెం స్టేన్ ఎక్కువ పడుతుంది.
0: ఇప్పుడు ఈ 10 బర్రెలలో కూడా అంటే గేదెలలో కూడా ఎట్టైమ్ అన్ని పాలిచ్చే గేదెలైనా లేకపోతే కొన్ని పాలిచ్చి కొన్ని పాలు ఇవ్వని గేదెలు కూడా ఉంటాయా?
1: కొన్ని చేయండి కొన్ని ఇవన్నీ కూడా ఉంటాయి, అట్లా ఉంటేనే మనకి ఎప్పుడు కంటిన్యూ గా పాలు అయితే ఉంటాయి, లేకపోతే అన్ని ఒకటేసారి పాలు ఇచ్చేయండి తర్వాత మళ్ళీ ఎండాకాలం అన్ సీజన్ వచ్చేసరికి పాలు ఉండకుండా పోతాయి.
0: ఎన్ని గేదెలు పాలు ఇవ్వకుంటున్నాయి ఇప్పుడు మీకున్న గేదెలలో?
1: ఇప్పుడు మాకున్న 10 అయితే 6 గేదెలు ఇస్తున్నాయి, 4 ఇస్తాలేవు, ఈ 4 మళ్ళీ ఎండాకాలం వరకు డెలివరీ అయితే కాబట్టి అప్పుడు పాలు అయిపోయాను.
0: ఇప్పుడు ఈ గేదెలు పెంపకం అయ్యి వాటికి పిల్లలయ్యి మనకు పాలు రావడానికి గాను ఆడ గేదెలతో పాటు మగ గేదెనేమన్నా మీరు సాకుతారా?
1: మాకు మగది అనేది అయితే ఏం లేదండి, మేము మామూలుగా క్రాసింగ్ వచ్చినప్పుడు డాక్టర్ ని పిలిచి సూది లేపిస్తాను అంతే.
0: అంటే ఎట్లా చేస్తారు ఈ క్రాసింగ్ అనేది?
1: క్రాసింగ్ అనేది ఇంజక్షన్ ద్వారా క్రాసింగ్ చేపెట్టాను.
0: అంటే ఇప్పుడు డాక్టర్ ని మీరు సంప్రదించినప్పుడు డాక్టర్ ఎన్ని రోజులు దానికి ఇంజక్షన్ ఇస్తారు, దాన్ని మరి వేరే గేదె దగ్గరికి తీసుకెళ్లడం గానీ అట్లాంటివి ఏమైనా చేస్తారా, ఏ విధమైనటువంటి మీరు పద్ధతులు పాటిస్తా ఉన్నారు డాక్టర్ సలహా మేరకు?
1: సలహా మేరకు ఏమంటే ఇప్పుడు గేదె క్రాసింగ్ వచ్చింది అని తెలిసినప్పుడు మనం ఆయన పిలిస్తే ఆయన ఇంటి దగ్గరకి వచ్చి సూది వేసిపోతాడు, మనకి ఒక 60 తర్వాత కన్ఫామ్ అయిందా లేదని మనం చెక్ చేయించుకుంటాం.
0: అంటే ఇప్పుడు చెక్ చేసుకుంటా అన్నారు కదా, ఎట్లా చెక్ చేపిస్తారు అది గేదెను?
1: ప్రెగ్నెంట్ కన్ఫామ్ అండి, ఆయన డాక్టర్ వచ్చి చూసిపోతాడు అన్నట్టు.
0: ఎట్లా చేస్తారు, దానికి ఏమన్నా స్పెషల్ కిట్ గిట్ల ఏమన్నా ఉంటుందా లేకపోతే ఏమన్నా డాక్టర్ల చెకప్ ఉంటుందా, ఏ విధమైనటువంటి చెకప్ అనేటువంటిది ఉంటుంది?
1: దానికి స్పెషల్ కిట్ అనేది ఏం లేదు, ఆయన మామూలుగా చేతికి గ్లవ్ చేసుకుని పేడ వచ్చే రేవులో పొట్టలోకి చేయబెట్టి కన్ఫామ్ చేస్తాడు.
0: ఇప్పుడు గేదెను అది గర్భం దాల్చింది అన్న తర్వాత ఎన్ని రోజులకు గేదెలు అనేటువంటి మన పిల్లలు చేస్తాయి.
1: గర్భం దాల్చిన తర్వాత 10 నెలలు నిండా అంటే 11వ నెల 1 వీక్ లో వస్తుంది అనగా డెలివరీ అవుతుంది గేదె.
0: ఇప్పుడు 11 నెలల తర్వాతనే గేదె డెలివరీ అవుతుంది. ఈ 11 నెలల కాలంలో గేదెకు ఎటువంటి ఆహారం ఏ నెలల ఎట్లా ఇవ్వాలంటారు?
1: ఇప్పుడు మేమైతే వేరే ఆహారం అనేది ఏమి లేదు. రెగ్యులర్ గా పాలు ఇచ్చినా అయ్యకపోయినా కంటిన్యూ గా పొద్దుటేల కుడితి పెడతాం, మధ్యాహ్నం దాన పెడతాం, గడ్డి వేస్తాం, మళ్ళా సాయంత్రం కుడితి పెడతాం, మళ్ళా యథావిధిగా గడ్డి వేస్తాం. అంటే వేరే వేరే సూచనలు అనేది అయితే ఏం లేదు. మా అన్నీ ఒకటే.

0: తిరుగుంటాయి అన్నట్టు.
1: అంటే ఇప్పుడు ఈ గేదెలు అంటే తల్లి గేదెలు ఏవైతే ఉన్నాయో వాటికి, తర్వాత మామూలు గేదెలకు ఏమన్నా ఇక్కడ మనము భోజనం అంటాం, వాటికో వేసేటువంటి మేతలో ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా పాలిచ్చే బర్లకు పాలియని బర్లకు?
0: వ్యత్యాసం అనేది అయితే ఏం లేదండి, అంతా కంటిన్యూగా మొత్తం కలిపి అన్నిటికి కలిపి వేసుడేనండి, వేరే అయితే ఏం లేదు తేడా. అయితే మేమైతే చేయం, కొందరు కొందరు పాలిచ్చే వాటిని ఒక్కడ కట్టేస్తారు, పాలియని వాటిని బయట కట్టేసుకుని వాటికి కొద్దిగా తక్కువగా వేస్తుంటారు, వీటికి కొంచెం ఎక్కువగా వేస్తారు. మా ఇంట్లో అయితే అటువంటిది ఏం లేదండి, మా అన్ని ఒకటే గాడికి ఉంటాయి కాబట్టి మేము కరెక్ట్ గా అన్నిటికీ సరిపడా మేత పెడతాం.
1: అంటే ఇప్పుడు ఒక్కటే పద్ధతిలో మేత అనేటువంటిది ఇస్తున్నారు, ఈ మేత అనేటువంటిది ఎక్కడ మీరు పెంపు చేస్తారు, ఎక్కడ పెంచుతారు దీన్ని?
0: ఇప్పుడు ఈ మేత అనేది మేము మామూలుగా ఒక ఎకరం లీజుకి తీసుకుని దాంట్లో సొప్ప పెట్టుకుని దాన్ని రోజు కోసుకొచ్చి వేసుకుంటాను.
1: ఇప్పుడు మీకు 10 బర్రెలు ఉన్నాయి కదా, 10 గేదెలకు ఒక రోజుకి ఎంత మేత అనేది అవసరం ఉంటుంది?
0: ఇప్పుడు ఈ 10 గేదెలకి మామూలుగా రోజుగా అయితే ఒక 10 మోపులు గడ్డి తీసుకొస్తాను, వేస్తాను. అది చాలదు అనిపిస్తే కనుక కొంచెం ఊరగడ్డి కూడా వేస్తాం.
1: ఇప్పుడు మీరు ఒక ఎకరం లీజుకు తీసుకొని పెంచుతారు, ఏ రకమైన గడ్డిని మీరు పెంచుతారు? మామూలు గడ్డినా లేకపోతే హైబ్రిడ్ విత్తనాలను జల్లి పెంచేటువంటి గడ్డినా, ఏ విధమైనటువంటి గడ్డిని మీరు పెంచుతా ఉన్నారు?
0: మేము మంచి గడ్డి అంటే ఇప్పుడు దీన్ని సొప్ప అంటారు, బొంతు సొప్ప అంటారు. అది గింజలు చల్లిన తర్వాతనే మురుస్తుంది, పెరుగుద్ది. అది ఒక 10-15 ఇయర్స్ ఉంటది నీళ్లు పెట్టుకుని మందు చల్లుకుంటా ఉంటే మాత్రం.
1: అంటే ఇప్పుడు గేదెలకు రోజు ఒక 10 మోపుల గడ్డి అనేది అవసరం అంటారు కదా, రోజు ఒక 10 మోపులు కోసుకుంటూ వస్తా అంటే పెరగాలంటే ఎకరంలో ఎన్నిసార్లు ఒకసారి కంప్లీట్ కావడానికి ఎన్ని సార్లు కోయడం అనేటువంటిది జరుగుతుంది?
0: ఒకసారి వచ్చేసి కోత మినిమం 25 నుంచి 30 రోజులు వస్తుంది. తను వెనక నుంచి మళ్ళీ తడుపుకుంటూ మంది వేసుకుంటూ వస్తే మనకి 25 డేస్ లో మళ్ళీ వెనక నుంచి అందుతూనే ఉంటుంది అన్నట్టు. ఎప్పటికీ రెగ్యులర్ గా కోసుకుంటూనే పోవచ్చు. ఒక చలి అన్ సీజన్ అంటే వింటర్ సీజన్ లో ఒక డిసెంబర్ జనవరిలోనే గడ్డి పెరగదు చలికి, తర్వాత వేరే రోజులు కంటిన్యూగా ఎప్పటికి 10 నెలలు వస్తూనే ఉంటది.
1: అంటే ఇప్పుడు మనకు వింటర్ సీజన్ లో తప్ప మిగతా సీజన్లలో మామూలుగా పెరుగుతుంది, వింటర్ సీజన్ లో పెరగకపోవడానికి కారణం ఏంటిదంట?
0: ఇప్పుడు ఎండాకాలంలోనే గ్రోతింగ్ ఎక్కువగా ఉంటది కాబట్టి మంచిగా పెరుగుద్ది. ఈ వింటర్ సీజన్ లో అంటే చలికాలం, ఎండ పడదు కదా, ఎండ పడకుండా మూకి మంచు పడతా ఉంటది కాబట్టి పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఈ 2 నెలలు కొంచెం కంప్లీట్ ఉరిగడ్డి వేసుకొని నడిపిస్తుంటాం.
1: ఇప్పుడు మీరు ఈ పచ్చిగడ్డితో పాటు వరిగడ్డి అన్నారు, ఈ వరిగడ్డికి ఇప్పుడు మీ 10 గేదెలకు గాను ఎంత వరిగడ్డి అనేది అవసరం అంటారు?
0: బర్రెలకి వరిగడ్డి అనేది మినిమం 1.5 లక్షల సంవత్సరం మొత్తానికి రావాలంటే మాత్రం 1.4 లక్షల రూపాయల గడ్డి పడుతుంది.
1: అంటే ఎన్ని ట్రాక్టర్ల గడ్డి తీసుకురావడం జరుగుతుంది? ఎన్ని ట్రాక్టర్ల గడ్డి అంటే గడ్డి మెలిగి ఒక కుప్పలాగా పెడతారా లేకపోతే మొత్తం కట్టలు కట్టించి పెడతారా, ఏ విధమైనటువంటి గడ్డిని మీరు తీసుకొచ్చి ఇక్కడ మీ యొక్క గేదెలకు వాడడం అనేటువంటి జరుగుతుంది?
0: ఇప్పుడైతే మనుషులు కోసిందే కట్టలు కట్టించి తెప్పించుకుంటాను. అది వచ్చేసి ఒక ట్రాక్టర్ వచ్చేసి 16,000 నడుస్తుంది. ఇంకా 10 ట్రాక్టర్లు వేపించుకుంటే మళ్ళీ సీజన్ వచ్చిన దాకా సరిపోతుంది.
1: ఇప్పుడు గేదెలను మేత అనేటువంటిది వరిగడ్డి పచ్చిగడ్డి అనేటువంటిది ఇస్తున్నారు, మరి ఏమన్నా దాణా అనేటువంటిది పెడతారా? పెడితే ఎటువంటి దాణా అనేటువంటిది ఈ గేదెలకు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది?
0: మేము దాణా అనేది తవుడు, పెసరబొట్టు, కొబ్బరి పిండి ఈ 3 రకాలు పెడతాం.
1: అంటే ఈ 3 రకాలు ఎప్పుడెప్పుడు పెడతారు, గేదెకు ఎంత క్వాంటిటీలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది?
0: ఇది ఉదయం 7:30 అట్లా పెడతాం, సాయంత్రం 4:30 అట్లా పెడతాం. ఒక్కొక్క గేదెకు వచ్చేసి పొద్దుమాపు మీద 5 కేజీలు దాణా పడుతుంది అనండి. మొత్తం 3 రకాల మీద 5 కేజీలు దాణా పట్టుంది.
1: అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా పెడతారు, నేరుగా పెడతారా, వాటర్ లో కలిపి పెడతారా, లేకపోతే గడ్డిలో కలిపి పెడతారా, ఎట్లా పెడతారు మీరు?
0: తవుడు అనేది ఏముండదు కానీ ఇప్పుడు పెసరబొట్టు, కొబ్బరి పిండి మాత్రం నీళ్ళలో నానబెడతాం. నైట్ నానబోసిందే మార్నింగ్ ఇలా ఉదయం నానబెట్టిందే సాయంత్రం 4:30 పెడతాం అన్నట్టు, నీళ్ళలోనే పెడతాం, డైరెక్ట్ తినిపియ్యం.
1: ఇప్పుడు మీరు పచ్చిగడ్డి అన్నారు కదా, పచ్చిగడ్డిని డైరెక్ట్ కోసిన గడ్డినే వేస్తారా లేదా ముక్కలు ముక్కలుగా చేసి వేస్తారా, ఈ ఏ విధమైనటువంటి విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
0: తప్ప అయితే ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చేసి గాట్లో వేసి శుభ్రంగా తింటాను.
1: ఇప్పుడు ఒక గేదె ఎంత సొప్పను తినేటువంటి ఆస్కారం ఉంటది, అంటే ఎన్ని కిలోల సొప్పను తినేటువంటి ఆస్కారం ఉంటది ఒక రోజు?
0: ఇప్పుడు ఒక్కొక్క గేదె వచ్చేసి 25 నుంచి 30 కేజీల మధ్యలో తింటది. మామూలుగా కొద్దిగా చిన్న బర్రెలు అయితే ఒక 20 కేజీల లిమిట్ గా తింటాయి అన్నట్టు.
1: ఇప్పుడు ఈ కొన్ని గేదెలు అంటే మంచిగా ఉన్న గేదెలు అయితేనో ఇట్లా తింటాయి, కొద్దిగా వ్యాధికి గురైనటువంటి గేదెలు కూడా ఉంటాయి, మరి అవి ఏ విధంగా తింటాయి ఈ మేతను?
0: ఇప్పుడు వ్యాధికి గురైన గేదెలు అంటే ఇప్పుడు మామూలుగా వాటికి ఏమైనా వాతం వచ్చినా, జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా కొంచెం తక్కువగా తింటాయి అన్నట్టు. మామూలుగా వాటి దగ్గర వర్క్ చేస్తుంటాం కాబట్టి మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటది.
1: ఇప్పుడు ఈ వాతము, జ్వరము ఇంకా ఏ కారణాలైనా వచ్చింది వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు ఎలా గుర్తిస్తారు?
0: మేము మామూలుగా ఇప్పుడు వాతం వచ్చిందని గుర్తించడం మాత్రం మేము పొద్దున్నే పెండ తీస్తుంటాం కాబట్టి పెండ అనేది వాసన వస్తుంటది అన్నట్టు. మళ్ళీ దానికి తోడు కొంచెం పాలు గ్రోతింగ్ కూడా తక్కువగా ఉంటది, దానివల్ల మేము గుర్తించగలుగుతాం.
1: అంటే ఇప్పుడు ఆ స్మెల్ను బట్టి మీరు గుర్తిస్తారు. జ్వరం వచ్చినప్పుడు ఏ విధంగా?

0: గుర్తిస్తారు.
1: జ్వరం వచ్చినప్పుడు మామూలుగా మనం మనసులో ఎట్లా ఇంట్లో ఏం పని చేయలేకుండా ముడుచుకొని పడుకుంటాం, ఇవి కూడా అట్లానే మేత తినకుండా మొఖం అంతా దగ్గరగా పెట్టుకుని ముడుచుకొని పడుకుంటాయి అన్నట్టు. వాటి వల్ల మేము అట్లా ఆ రకంగా గుర్తించి

0: పెంపకానికి గాను ముఖ్యంగా దొడ్డేసిళ్ళు, తర్వాత మేత అనేటువంటిది సఫిషియంట్ గా ఉన్నది. నీరు కూడా చాలా అవసరం గేదెలకు. ఈ నీరును ఏ విధంగా పెట్టాలి, నీరును ఎంత ఎంత తాగుతుంది ఒక్కొక్క గేదె?
1: ఈ గేదె నీరు పెట్టడం అనేది మామూలుగా మనం చిన్న చిన్న తోటలు ఒక 4 5 కొనుక్కుంటే సరిపోతుంది. ఒక్కొక్క గేదెకి వచ్చి 2 బకెట్లన్నర, మామూలుగా 10 లీటర్లు పట్టే బకెట్ తోని 2 బకెట్లన్నర పోస్తాం. ఎండాకాలం అయితేనో 3 బకెట్లు పోస్తాం, వర్షాకాలం 2 బకెట్లు పోస్తాం, కొన్ని కొన్ని రోజుల్లో మధ్య మధ్యలో 2.5 కూడా పోయొచ్చు అన్నట్టు. అట్లా అవి తాగేదాన్ని బట్టే ఉంటుంది.
0: అంటే వానాకాలంలో తక్కువ తాగుతాయి, శీతాకాలంలో తక్కువ తాగుతాయి, ఎండాకాలంలో ఎక్కువ తాగుతాయి. అంటే ఇప్పుడు గేదెలలో నీళ్ళు అనేటువంటిది ఇప్పుడు మీరు తొట్లు గాని గోళాలు గాని వాడుతున్నారు, అంటే మీరు పైప్ వేసి పట్టి గేదెలకు పెడతారా, లేకపోతే ఎట్లా గేదెలకు అనేటువంటిది పెడతారు? ఒక్కొక్క గేదెకు పెడతారా, అన్ని గేదెలకు ఒక్కటేసారి పెడతారా?
1: ఇప్పుడు 4 తొట్లు ఉన్నాయి కాబట్టి 4 బర్రెలు ఒకటిసారి తాగటం జరుగుద్ది అన్నట్టు. ఒక్కొక్క తొట్టుకి ఒక్కొక్క బర్రె. వర్షాకాలం ఏమో పైప్ వేసి మోటార్ తోని పడుతుంటాం, ఒక ఎండాకాలం మాత్రం గోళాల నుంచి ముంచిపోతుంటాం అన్నట్టు.
0: ఎందుకు అట్లా చేస్తారు మీరు ఈ నీళ్ళ?
1: వర్షాకాలంలో అయితే నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి మోటార్ వేసి పెడితే కొంచెం గొరివెచ్చగా వస్తాయి కాబట్టి మంచిగా తాగుతాయి. ఈ ఎండాకాలం మాత్రం గోళాల్లో అయి ఆ గోళం మీద ఏదైనా మూత లాంటిది కనుక మనం పెట్టుకున్నట్టయితే, లేదా ఏదైనా చెట్టు కింద కనుక ఉన్నట్టయితే నీళ్లు చల్లగా ఉంటాయి కాబట్టి మామూలుగా గోళంలో ముంచిపోయచ్చు.
0: నీరు అనేటువంటిది ఒక రోజులో ఎన్నిసార్లు పెడతారు గేదెలకు?
1: నీళ్లు 2 సార్లు పెడతామండి, ఉదయం 7:30 పెడతాం, సాయంత్రం 4:30 పెడతామండి. 2 టైమ్స్ ఎనీ టైం ఎప్పుడైనా వర్షాకాలం గానీ చలికాలం గానీ ఎండాకాలం గానీ 2 సార్లే పెట్టగలుగుతున్నాడు. వేరే రోజుల్లో కూడా మామూలుగా ఇప్పుడు గేదెలు బయటికి పోతాయి కాబట్టి అక్కడ చెరులో తాగుతాయి, ఎండాకాలం అయితేనే కొంచెం ఎక్కువ తాగుతాయి అన్నట్టు, బయటనే ఎక్కువ ఉంటాయి.
0: ఇప్పుడు ఈ గేదెలను మీరు గత కొన్ని సంవత్సరాల నుండి సాత్తా ఉన్నారు, పాల దిగుబడి కూడా పెంచుతా ఉన్నారు. ఇప్పుడు మన కార్యక్రమం రైతు సోదరులు శ్రోతలు కార్యక్రమాన్ని వింటున్నారు, వారి కోసం గేదెలను మీరు పెంచడం లాభమా నష్టమా? మీ యొక్క అభిప్రాయాన్ని మా యొక్క శ్రోతల కోసం చెప్పండి.
1: ఇప్పుడు గేదెల్ని పెంచడం అనేది అందరూ ఇంటోళ్ళు చేసుకుంటేనేమో ఆదాయం కనపడదు, కంప్లీట్ వర్కర్ల మీద ఆధారపడి చేసుకునేటట్టు అయితే డైరీ ఫామ్ అనేది పెట్టుకోవటం దండగా వేస్ట్.

0: వాణి వికసిత్ భారత్. 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి PDICDS గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీరి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వానిస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పీజ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
2: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి సెప్టెంబర్ 9 తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనము జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్, మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే

0: నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్. ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయడము, కాంపిటీషన్స్, ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము, ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు, పాలు, అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు, లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వామ్యులు చేయాలి అనేసి, కమ్యూనిటీ యొక్క భాగస్వామ్యము మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికీ వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు, అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జీ మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జీఓ ఉంటారు అనమాట. వీళ్ళందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్ మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకు అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ 3వ అంశమైనటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు, అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేస్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమైనా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ, ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,08,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరించారు.

0: ఇస్తారా అండి మీట్ చేపట్టే కార్యక్రమాలు?
1: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ రేట్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ అందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనం సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి, అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనం మెనూ కూడా చేంజ్ అయిందండి, ఈ మెను చేంజ్ అయిన కొత్త మెను ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదలలు, అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంధుల డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా, అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
0: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు, అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి?
1: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని, మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్ కి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం, అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడం, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష, వీటన్నిట్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు, ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
0: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి. గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ఐసిడిఎస్ కేంద్రాలు కూడా అక్కడ వెళ్లి, అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు

0: ఐసిడిఎస్ వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడి కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి, ఇది మీకు కాదండి మా వాళ్ళకే అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత నివేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి. అవి ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
1: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా. ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
0: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తా.
1: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడి సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకుని ఒక యాప్.
0: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈ రోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని. శ్రోతలు వాట్సప్ మరియు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి శుభలగ్నం. ఏ చిత్రం కోసం? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన విశ్వగీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ మరియు వారి బంధుమిత్రులు. వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినండి ఆలుమొగలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాలిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సమకూర్చిన వారు టి చలపతిరావు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నుండి పెరక కొమ్రయ్య, లక్ష్మి, రవి, శ్రవంతి, అమ్ములు, బబ్బి, సదానందం, జమున, రాధ, పెరక వికాస్, శైలయ్య, లక్ష్మీనారాయణ, భద్రయ్య, సదీ, రమ్మ, తులసి, శ్యామల, రాజదుర్గయ్య, లింగయ్య, సుతారి, కొమురయ్య, వీరందరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి, బంగారు బుల్లోడు ఏ చిత్రం కోసం? ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్రపడిన భువన చంద్రగీతం, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా రాణినగర్ గుత్తి రోడ్డు నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్ద ఆంజనేయులు వనమ్మ, పెద్ద హనుమంతప్ప, మూరేని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మరుట్ల కరుణాకర్, వీరందరి కొరకపై పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఎప్పుడు వినండి దసరా బుల్లోడు ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్ జానకి పాడిన ఆచార్య యాత్రే గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హనుమకొండ జిల్లా కాజ్పేట మండలం తరాలపల్లి గ్రామం నుండి జేరుపోదల బుచ్చయ్య, మంగ, చైతన్య, సంతోష్ కుమార్, బక్కెల్లవ్వ, గటక సాయక్క, మీనాక్షి, డప్పు జంపయ్య, ఇల్లందుల సమ్మయ్య వీరందరి కొరకపై పాట.

ఏపడి వినండి. స్వయంవరం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నంద్యాల జిల్లా పొన్నాపురం కాలనీ నుండి అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి, పద్మావతి, లక్ష్మీదేవి, అంబటి శివారెడ్డి, చిట్టపు ఎల్లారెడ్డి, ఉమామహేశ్వరి, అగస్త్యారెడ్డి, షాండీల్యారెడ్డి, తేజస్విని, జానకీదేవి మరియు వారి బంధుమిత్రులు, వీరందరి కోరికపై పాట.

ఎప్పుడు వినండి. ఆపద్ బాంధవుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివేనల సీతారామ శాస్త్ర గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ మరియు వారి బంధుమిత్రులు వీరందరి కోరికపై పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం, సంగీతం బప్పిలహరి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరట్ల మండలం వెంకటాపూర్ నుండి హనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినండి. సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరి కోరికపై పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి. 20వ శతాబ్దం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సమకూర్చిన వారు జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ నుండి పాషా మోహన్, యాదగిరి రమేష్, వీరేందర్, సుమన్, శ్రీను, రంజిత్, బుట్టో, మణికుమార్, వీరి కోరికపై పాట.

ఎప్పుడు వినాలి? జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరి కోరికపై పాట.

మనోరంజన కార్యక్రమంలో చివరి పాట వినండి. సీతారత్నం గారి అబ్బాయి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్ మరియు కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షవతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ మరియు వారి బంధుమిత్రులు, వీరందరి కోరికపై పాట.

శ్రోతలు ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పాల్ఘాట్ టిఎస్ మణియయ్యర్ గారి మృదంగ వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పాల్గట్ టిఎస్ మనియయ్యర్ గారి మృదంగం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, మధుర గీతాలు అలనాట ఆణిముత్యాలండి సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి మిస్సమ్మ ఈ చిత్రం కోసం ఏఎం రాజా, పి సుశీల పాడిన పింగళి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినండి నోము ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాశరథి గీతం సంగీతం సత్యం.

0: అరే ఎప్పుడు వచ్చారు?
1: నీకు తపోభంగం కలిగించావా?
0: లేదు, నా తపస్సుకు మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షం అయ్యారు.
1: మరి ఆపేశావే, పాడు.
0: ఆది దంపతులే అడుగుతుంటే కదనగలనా? మాధవీదేవి గారు, మీకు అభ్యంతరం లేకపోతే కాదనకండి.
1: ప్రతిమాలించుకోవాలా?

ఇప్పుడు వినండి, ఘంటసాల పిశుషిల పడిన పింగళి గీతం. సంగీతం గంటసాల. చిత్రం గుండమ్మ కథ.

ఇప్పుడు వినండి. అభిమన్యుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, ఆచార్య యాత్రే గీతం, సంగీతం కెవి మహాదేవన్.

వెలుగు నీడలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఎప్పుడు వినండి. శ్రవంతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, వేటూరి గీతం సంగీతం, చక్రవర్తి.

జయకంఠలు ఈ చిత్రం కోసం కేజే జస్తాస్ పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు కేవి మహాదేవన్.

మధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట వినండి, బలిపీఠం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన కృష్ణ శాస్త్రి గీతం, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.